ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు క్రీస్తు శకం 2026 జూలై నెల 16వ తేదీ గురువారము ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:50. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సు మాంజులు, శుభోదయం.

0: ఓకే సీమా
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా.

శ్రోతలు, ఇంతవరకు ఉన్నికృష్ణన్, రాజమహేంద్ర, జానకి, ఎస్పీ శైలజ, సురేష్ బాబులు ఆలపించిన సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: తరాలకు స్ఫూర్తి. భరత మాత ఒడిలో జన్మించిన పులి బిడ్డలు వందనాలు, ఆహ వందనాలు, వందనాలు, వందనాలు.
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. వార్తల వివరాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని

0: చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: అపారమైనటువంటి ఖనిజ సంపద

0: రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ, అదంతా కూడా మళ్ళీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, అనంతరం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి జానపద దేవాలయాల గురించి వివరించడం జరుగుతుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 మధ్యాహ్నం 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

ఆరు గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమము. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:00 అలనాటి సినీ గీతాలు మధుర గీతాలు వింటారు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జనగామ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు బి నరసింగారావు గారు.
2: ఏక్ పేడ్ మాకే నామ అనే నినాదంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ జనగామ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోయింగ్ టు గ్రోవింగ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీకి సంబంధించిన వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా హరితహారం సమన్వయకర్త గౌసియా బేగంతో కలిసి కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ పట్టాను రద్దు చేసి 163 ఎకరాల ప్రభుత్వ భూమిని జనగామ జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సల్వాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 147లో 163.25 గుంటల ప్రజా ఉమ్మడి భూమిని 2 దశాబ్దాల క్రితం మోసపూరిత దస్తావేజుల ద్వారా ప్రైవేటు వ్యక్తి పట్టా చేసుకుని సాగులో ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ సేత్వార్ పుస్తకంలో ప్రజా ఉమ్మడి భూమిగా వర్గీకరించబడి ఉన్న ఈ భూమి నిషేధిత ఉత్తర్వుల పుస్తకము, నిషేధిత ఆస్తుల జాబితా కింద రక్షణ పొందిన ఈ భూమిని ఎటువంటి హక్కులు లేని వ్యక్తులు రిజిస్టర్ అమ్మకపు దస్తావేజుల ద్వారా పట్టాలో పేరెక్కించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల పేరుపై ఉన్న ఆ భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డును నాటారు. దాదాపు 450 కోట్ల మేర విలువగలిగిన ఈ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం యాస్ అకాడమీ తరగతులను ప్రవేశపెట్టిందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. లింగాల గణపురం మండలం బన్లగూడ కేజీబీవీలో యాస్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం, ఇంగ్లీషు వంటి ప్రధాన సబ్జెక్టులపై యాస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల ఎస్ఎస్

0: రెడ్డి అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ఐకేపీ రైతు సేవా కేంద్రాలు కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ మండలం మరిగడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జనగామ జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 6:30 గంటలకు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించి హాజరైన అధికారులు ప్రజలతో యోగాసనాలను వేయించారు. జనగామ జిల్లాలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. వడ్లకొండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మరిగడి, లింగాల గణపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడిసెలు లేని నియోజకవర్గంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ్యులు కడియం శ్రీహరి పేర్కొన్నారు. మొదటి విడత ఇందిరామైన్ల నిర్మాణ పురోగతి, రెండవ విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై జిల్లా కలెక్టర్తో కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోని తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి శశి హాజరై మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చని, వాటి నుంచి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. జూన్ 28న పోలియో బూతుల్లో, 29-30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలను వేశారు. వైద్య శాఖ పక్క ప్రణాళికతో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి శ్రీ దేవసేన అన్నారు. 99 రోజుల ప్రణాళిక కార్యాచరణ అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగగా శ్రీ దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1: జనగామ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ బి నరసింహారావు గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
3: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में, 7 गुना मैन्युफैक्चरिंग

0: प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में। और भारत जो मोबाइल फोन इंपोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया।
1: ఉత్తర ప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा। दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा।
1: रेलवे रवाना रंगंलो ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
3: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
1: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది 2 దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026 మాట్లాడుతూ ఆయన కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
4: जो CSR है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई. ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
1: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్

0: రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక 44వ భాగం వింటారు. అనంతరం వరంగల్ చుట్టుపక్కల జానపద దేవాలయాలు, వాటి విశిష్టతలను గురించి తెలుసుకుంటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: క్యూర్వెల్ హాస్పిటల్, డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఇప్పుడు వినండి భాగవత నీరాజనం ధారావాహిక 44వ భాగం.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం. వ్యాసం.

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్.

0: கல்பதரு உருவின் சத்விஜஸ்ரேயமை.
1: ఈనాటి భాగవత నీరాజనం కార్యక్రమంలో ప్రహ్లాద చరిత్ర నుండి నృసింహావతార ఘట్టాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి. పద్యపఠనం శ్రీ వద్దరాజు వెంకటరామారావు.
2: అహంకారంతో హరినిందు చూపుమని గర్జిస్తూ హిరణ్యకశిపుడు సభాస్తంభాన్ని చరిచిన వెంటనే భయంకరారావంతో ప్రళయకాల సంధ్యాసమయాన్ని తలపిస్తూ సముద్రగ్ర రూపంతో శ్రీ నరసింహావతార రూపంగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించినాడు. మానవాకృతి కాదు, సింహాకారము కాదు, హరిమాయారచితమైన ఈ రూపంలో మానవాకారము కేసరి ఆకారము కలిసి అద్భుతంగా సాక్షాత్కరించిందని అందరూ ఆశ్చర్యపోయినారు. పోతనామాత్యులు నరసింహావతార ఆవిర్భవాన్ని అత్యంత గంభీరంగా మహోదాత్త పాండిత్యాన్ని స్ఫురింపచేసే వచనంలో కన్నులకు కట్టినట్లుగా వర్ణించినారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అని నిస్సందేహంగా పలికినాడు. పరమభక్తుడైన ప్రహ్లాదుని వాక్కు రిత్తపోరాదని స్తంభమధ్యాన్ని చీల్చుకుని నరసింహాకృతితో హరి తన సర్వగతత్వాన్ని నిరూపిస్తూ ప్రత్యక్షమైనాడు. హిరణ్యకశిపుడు శాపవశాత్తు హరికి దూరమై ఆయనపై శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. కానీ అంతరాంతరాలలో హరి సాన్నిధ్యాన తనకు పూర్వం కలిగిన ఆనందలేశం మలీమసమైన స్మృతిరేఖగా మిగిలిపోయింది. నరసింహాకారం సాక్షాత్కరించగానే హిరణ్యకశిపుడు ఇట్లా అనుకున్నాడు.
0: తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వము ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి సిక్

0: స్మృతియంచు తలంతునైనా నా సొంపును పెంపునందరును చూడచరింతు హరింతు శత్రుని.
1: అయినా నరసింహునితో యుద్ధానికి తలపడ్డాడు. సింహం ముందు మదపుటేనుగులాగా ఆ మహాతేజ ప్రవాహం ముందు దావాగ్నిని ఎదుర్కొనే మెణుగురు పురుగు మాదిరిగా తన శక్తియుక్తుల్ని తెలిసికోక పోరాటానికి సిద్ధమైనాడు. హిరణ్యకశిపుడు తామస ప్రకృతి, తమో వైపరీత్యంతో సాత్వికతత్వాన్ని కబళింపదలుచుకున్నాడు. ప్రళయావసాన సమయంలో బ్రహ్మాండాన్ని కప్పివేసి ఉన్న తమిశ్రాన్ని, మళ్లీ జగత్తును సృష్టించే వేళ అనాయాసంగా ఆహరించిన సాత్విక తేజోనిధి ముందు ఏ తమస్సు నిలుస్తుంది? భూనభూభాగాల్లో విచిత్రలంఘన లాఘవాలతో, పరిభ్రమణ భేదాలతో, కరాళ వదనంతో అంతరాళంలో తిరిగే డేగచందాన ఉన్న హిరణ్యకశిపుణ్ణి సహింపగా, ప్రకటిత పరాక్రమంతో భయంకరాగ్నిజ్వాలలు భూనభోంతరాళంలో నిండగా, దంష్ట్రాకాంతి మిరుమిట్లు కొలిపి దానవు

0: సత్వరంగా ఆహరించిన సాత్విక తేజోనిధి ముందు ఏ తమస్సు నిలుస్తుంది? భూనభూభాగాల్లో విచిత్రలంఘన లాఘవాలతో, పరిభ్రమణ భేదాలతో, కరాళ వదనంతో అంతరాళంలో తిరిగే డేగచందాన ఉన్న హిరణ్యకశిపుణ్ణి సహింపగా, ప్రకటిత పరాక్రమంతో భయంకరాగ్నిజ్వాలలు భూనభోంతరాళంలో నిండగా, దంష్ట్రాకాంతి మిరుమిట్లు కొల్పి దానవుని నేత్రాలు మూసుకొనిపోగా, కేసరాహతితో మేఘాలు భిన్నమైపోగా, ప్రళయాభ్ర విద్యుత్కాంతిని తలపిస్తూ నఖరోచిస్సులు ఆకాశాన్ని కమ్ముకోగా, సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జీహయాడించి లంఘించి చేత నుడిసిపట్టి నరసింహుడు హిరణ్యకశిపుని వధించినాడు.
1: విహగేంద్రుండహి వ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సాగ్రహుడైయూరువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే దుస్సహదంభోళి కఠోర దేహున చలోత్సాహున్ మహాబాహునింద్రహుతా శాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరుణ్.
0: హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని ఛేదించి, హృదయాన్ని భేదించి, రక్తాన్ని నల్దిక్కులాచల్లి ప్రేవులను కంఠమాలికలుగా ధరించినాడు. బ్రహ్మదేవుని నుండి హిరణ్యకశిపుడు విచిత్రమైన వరాల్ని పొందినాడు. నరిని వలన కానీ, మృగం వలన కానీ, రాత్రి కానీ, పగలు కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, ఆకాశంలో కానీ, భూమిపై కానీ, ప్రాణం కలిగిన దానితో కానీ, ప్రాణం లేని దానితో కానీ తనకు మృత్యువు లేకుండా వరాన్ని పొందిన రాక్షసరాజును సంహరించడం సులభమైన పని కాదు. కేవల పరాక్రమంతో సాధ్యమయ్యేది కాదు. అందుకే ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుగాని నరసింహరూపంబున రేయునుంబవలునుగాని సంధ్యాసమయంబున అంతరంగంబును బహిరంగమునుగాని సభాద్వారంబున గగనంబును భూమియుంగాని ఊరుమధ్యంబున ప్రాణసహితంబులు ప్రాణరహితంబులునుగాని నఖంబులన్ త్రైలోక్యజన హృదయ భల్లుడైన దైత్యమల్లుని వధించినాడు. రాక్షస సమూహ సంహారం చేసినాడు. నరసింహావతారం విశిష్టమైంది. హిరణ్యకశిపుని వంటి చండశాసనుడు, నిరంకుశుడు సమస్త ప్రపంచాన్ని, పంచభూతాల్ని స్వసుఖం కోసం, ప్రాణులందరినీ తన సేవ కోసం, తన శక్తియుక్తులను స్వాధికార విస్తరణం కోసం వినియోగిస్తే ఆ పాపం ఊరికే పోదు. నిశ్శబ్దంగా, అదృశ్యంగా దానికి ప్రతికూల శక్తి ఉద్భవిస్తుంది. సాత్వికంగా, అహింసారూపంగా ఉన్న ఆ ప్రతికూల శక్తి బలహీనంగా కనిపించినా దాని ఆత్మశక్తి గొప్పది. అనూహ్యమైన విప్లవం రూపుదాలుస్తుంది. ప్రహ్లాదుని వంటి సాత్వికమైన ప్రతిఘటన వెనుక నారసింహమైన శక్తి ఉంటుంది. ఆ భయంకర శక్తి ఎక్కడి నుంచి ఏ రూపాన వస్తుందో తెలియరాదు. అది స్తంభాంతరం నుంచి రావచ్చు, ఊహించని విధంగా రావచ్చు. సాధారణ నరుడే సింహంగా విజృంభించి ఎన్ని కవాటాలనైనా ఛేదించి నిరంకుశత్వాన్ని, హింసను ప్రేరేపించే శక్తులను చిన్నాభిన్నం చేయవచ్చు. ఈ కాలచక్రాన్ని త్రిప్పే శక్తి సర్వత్రా ఉంటుంది. ఇందు కలదు, అందు లేదు అని సందేహపడన అవసరం లేదు. ఇది సర్వోపగతము. వెదకి చూస్తే సర్వస్థానాల్లో ఇది విద్యమానమై ఉంటుంది. హిరణ్యకశిపుడు ప్రకృతిని హింసించినాడు. ప్రకృతి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఆ ప్రతీకారం విచిత్రమైన ఆకారాల్లో ఉంటుంది. ఉత్పాతాలు, ఉపప్లవాలు వస్తాయి. ఉపద్రవాలు అనేక విధాలుగా వస్తాయి. ప్రళయం కలుగుతుంది. ఆ ప్రళయాకారమే నరసింహాకృతి. అన్ని వైపరీత్యాలకు కామక్రోధాదులే కారణం. భగవద్గీతలో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం అని భగవంతుడు స్పష్టంగా చెప్పినాడు. కామం వలన, క్రోధం మూలాన ఒకడు సర్వస్వాన్ని హరించాలని యత్నిస్తాడు, పాపాన్ని ఆచరిస్తాడు. వాడి దురాశకు అవధి లేదు. దానితో అధర్మం విజృంభిస్తుంది. దైవశక్తి లేనట్లే కనిపిస్తుంది. ధర్మగ్లాని కలిగి అధర్మానికి పట్టం కట్టిన వేళ దైవశక్తి అనూహ్యంగా సాక్షాత్కరిస్తుంది. నరసింహాకృతి ఇందుకు ప్రతీక. అంతఃశత్రువులను అదుపులో పెట్టి, ఇంద్రియ నిగ్రహం చేసి, మృత్యువు సత్యమని, జీవితము క్షణికమని, దృశ్యమాన ప్రపంచమంతా ఈశావాస్యమని విష్ణునందుల్లము చేర్చి భాగవతులై జీవితయాత్రను గడుపుట శ్రేయోదాయకమని ప్రహ్లాదుని ఉపదేశం. మనస, కర్మణ, వాచ, సకలేంద్రియాలతో శ్రీహరి సేవార్చనాధ్యానాదులే ఉపాధేయాలని.
1: కమలాక్షునర్చించు కరం

నాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రక

కమలాక్షునర్చించు కరములు కరములు అని ప్రహ్లాదుడు వివరించి అందుకు వ్యతిరేకమైన జీవిత విధానం లక్ష్యంగా ఉన్న రీతిని ఇట్లా గ్రహించినాడు.

0: భద్రాత్మకుడైన శ్రీహరి సేవయే సర్వతోభద్రమని, ముక్తినిధి ప్రదాయకమని ఉపదేశించినాడు. అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రహ్లాద చరిత్ర మనోహరంగా, జనప్రియంగా వ్యాఖ్యానిస్తుంది.
1: భాగవత నీరాజనం 44వ భాగంలో ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి గారు వ్యాఖ్యానించిన ప్రహ్లాద చరిత్ర నుండి నృసింహావతార ఘట్టాన్ని విన్నారు. పద్యపఠనం శ్రీ వద్దరాజు వెంకటరామారావు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్లా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు వినండి వరంగల్ చుట్టుపక్కల జానపద దేవాలయాలు, వాటి విశిష్టతలను గురించి.
2: వరంగల్ జిల్లాలో అత్యధిక ఆదాయం కల ఆలయం చేర్యాల మండలంలోని కొమరవెల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయం. ఇది కూడా ఐనవోలు మల్లన్న ఆలయంలాగానే జానపద నేపథ్యం గల ఆలయం. కొమరవెల్లి మల్లన్నగా ప్రసిద్ధి పొందిన ఇక్కడి దేవుడికి ఐనవోలులో జరిగే సమయానికే, అంటే సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర జరుగుతుంది. విశాలమైన మంటపం, వసతి గృహ సౌకర్యాలు గల ఈ ఆలయం కూడా గొప్ప పర్యాటక ఆకర్షణ కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. 4 అడుగుల మల్లన్న విగ్రహం చూపులకు ఉగ్రరూపంగా ఉన్నా భక్తిపూర్వక భావావేశాన్ని కలిగిస్తుంది. 4 చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, నాగాస్త్రం, పానపాత్ర ఉన్నాయి. ఆయనకిరువైపులా గొల్లకేతమ్మ, బలిజ మేడలాదేవి ఆశీనులై ఉన్నారు. ఇవి కూడా మట్టితో చేసిన విగ్రహాలే. ఐనవోలులో మాదిరిగానే ఎల్లమ్మ, పోచమ్మ, ఆంజనేయ గుడులు కూడా ఉన్నాయి. దీన్ని కూడా సైనికోత్సాహం ప్రేరేపించిన ఆలయాల కోవలో చెప్పుకోవచ్చు. కొమరవెల్లి మల్లన్న కోరికలు తీర్చుమన్నా, కోరి కోరి వచ్చామన్నా, కోరమీసాలు ఇస్తామన్నా అని ఎగురుతూ ఊగిపోతూ పాడుకుంటూ మల్లన్నగా వెలిసిన ఈ సైనిక దేవత వీరభద్రుడి భక్తులు తమ రోషానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలైన మీసాలతో పాటు వెంట్రుకలను కూడా సమర్పించుకుంటారు. ఇదే కోవకు చెందిన మరో ఆలయం కొరవి వీరభద్రేశ్వరాలయం. మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్ల దూరంలో కొరవి ఉంది. ఇది చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతం. శాసనాధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 850 ప్రాంతంలో చాళుక్య భీమరాజు నిర్మించాడు. మహారాష్ట్రులకు సామంతులుగా కాకతీయులు కొంతకాలం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ముదిగొండ చాళుక్యులు కళ్యాణి చాళుక్యుల సహాయంతో కాకతీయ గుండరాజును చంపి తిరిగి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఈ సమయంలో కాకతీయుల ఇంటి ఆడపడుచు, గుండరాజు సోదరి, విరియాల ఎర్రభూపతి భార్య కామసానమ్మ కళ్యాణి చాళుక్య రాజుతో దౌత్యం నెరపి అన్మకొండ విషయాన్ని మేనల్లుడైన బేతరాజుకి ఇప్పించింది. ఆ విధంగా ఆమె కాకతీయాధికారాన్ని తిరిగి నిలబెట్టింది. ఈ సంఘటనలన్నీ క్రీస్తు శకం 990-1000 మధ్యకాలంలో జరిగాయి. క్రమంగా కాకతీయాధికారం కొరవి నుండి అన్మకొండ, సబ్బి మండలాలకు, ఆ తర్వాత అఖిల ఆంధ్రావనికి విస్తరించింది. కొరవి రాజ్యం కొరవసీమగా మారింది. ఈ సీమ ఎంతోమంది వీరులను గన్న పుణ్యభూమి. అందువల్లనే యుద్ధదేవుడుగా పూజలందుకుంటున్న వీరభద్రుడి ఆలయం చాళుక్యుల నాటికే ఇక్కడ నిర్మితమైంది. ఆ తర్వాత కాకతీయ బేతరాజు అధికారాన్ని సుస్థిరం చేసుకుని జీర్ణమైన వీరభద్రాలయాన్ని పునర్నిర్మించాడు. 2వ బేతరాజు కొరివి పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెద్ద తటాకాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి గిరిజనులే ఎక్కువ. ఆ తర్వాత 12వ శతాబ్దంలో 2వ స్థానేశ్వర యుద్ధానంతరం తరలివచ్చిన రాజపుత్ర వీరులు కూడా కాకతీయ సైనిక దండులో చేరి పదాతి దళంలో ప్రముఖ పాత్ర వహించారు. వీరి సైనిక దండులు ఎప్పుడూ యుద్ధాలతో పాల్గొంటూ సంచారంలో ఉండేవి. అందువల్లనే అవి తండాలుగా ఏర్పడ్డాయి. శాంతి సమయంలో ఇక్కడి అటవీ ప్రాంతంలో ఆలయాలను నిర్మించుకుని సైనిక దైవమైన వీరభద్రులకు ఉత్సవాలు, వీరపూజలు నిర్వహించేవారు. కాకతీయుల తొలి స్థావరం కావడం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. కాకతీయ వంశపు రాజులందరూ, అంటే బేతరాజు మొదలుకొని రుద్రమ, ప్రతాపరుద్రుల వరకు అందరూ ఈ ఆలయ జాతరలలో వీరపూజల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయంలో వీరభద్రుని విగ్రహం 5 అడుగుల ఎత్తుతో 10 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలను ధరించి ఉంది. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజాలతో ఉన్న భద్రకాళి అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారి కుడివైపు పై చేతిలో త్రిశూలం, క్రింది చేతిలో అభయం ఇస్తుండగా ఎడమవైపు పై చేతిలో పద్మం, క్రింది చేతితో ఈ భూమిని శాశ్వతంగా నిలుపుమని ఆశీర్వదించినట్లున్నది. గర్భగుడికి కుడివైపున అను

యజ్ఞ గణపతి ఎడమవైపు గర్భగుడిలో లింగాకారంలో శివమహాదేవుడు కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి నుండి ఉగాది వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఆంధ్రదేశం నుండేగాక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు తెచ్చుకుంటారు. దీర్ఘరోగాలతో బాధపడేవారికి, సంతానహీనులకు ఇక్కడ స్వస్థత చేకూరి కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. ఇప్పటికీ జాతరలలో, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో గిరిజనులే ఎక్కువగా పాల్పంచుకుంటున్నారు. సాధారణంగా భక్తులు ఆదివారం వచ్చి ఆ రాత్రి నిద్ర చేసి సోమవారం జరిగే సంత చూసుకుని వెళ్తుంటారు. సంతానం లేనివారు భద్రకాళి అమ్మవారు కానీ వీరభద్రుడు కానీ కలలో కనిపించి అభయం ఇచ్చే వరకు లేదా శకునం చూపే వరకు పచ్చి మంచినీరైనా ముట్టకుండా వారం 10 రోజులైనా అలాగే పడుకుని ఉంటారు. సంతానం కలిగిన వారు మేకపోతులను బలి ఇచ్చి బోనాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎడంవైపుగా భద్రకాళి అమ్మవారి ప్రాచీన విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. భక్తులు ఇక్కడే బోనాలు, బలులు సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణానికి బయట కొద్ది దూరంలో భక్తాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ప్రక్కనే దూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు బస చేయడానికి వీలుగా దేవాలయ సత్రాల నిర్మాణం జరిగింది. యాత్రికుల రద్దీ ఎక్కువ అవటం వల్ల అతిథి గృహాలను ఇంకా నిర్మించడానికి కృషి జరుగుతున్నది. ఈ పుణ్యక్షేత్రానికి అందుబాటులో ఉన్న ఇతర పర్యాటక కేంద్రాలను అనుసంధానం చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని, ఆహార పానీయాలను అందుబాటులో ఉంచితే శక్తివంతమైన పర్యాటక కేంద్రంగా ఇది అవుతుంది. ఇప్పటికే జిల్లాలో ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల్లో 4వ స్థానంలో ఉంది. వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి పంచాయతీలో చేరిన రావులపల్లి గ్రామంలో సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఇసుక రాతితో కూడిన గుట్టలున్నాయి. ఇవి పాండవుల గుట్టలుగా ప్రసిద్ధి పొందాయి. వరంగల్ నుండి సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి మహదేవపురం రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఈ కొండలను భీముని గుండు, మేకల బండ, ముంగిస బండ, ఏడుగురు పాండవుల గుట్టలు, పంచపాండవుల గుట్టలు, కుంతెమ్మ గుట్ట మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ఒకేసారి 100 నుండి 200 మంది వరకు పట్టే సహజంగా ఏర్పడిన గుహలున్నాయి. చెట్ల పొదలతో మొదుగు ఏర్పడడం వల్ల కోతులు, కుందేళ్లు, ముంగిసలు, పాములు మొదలైన జంతువులు, కీటకాలుకు ఇది నిలయంగా ఉంది. ప్రకృతి సహజమైన వాతావరణం నెలకొని ఉండటం వల్ల అనేక రకాల పక్షులు చెట్ల మీద, పొదల మీద, కొండలపైన తిరుగుతూ ప్రకృతికి అందాలు దిద్దుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ లేళ్లు బాగా ఉండేవని కొండ గుహల్లోని వర్ణచిత్రాలు చెప్తున్నాయి. గుహల్లో ఉన్న కుజ చిత్రాల్లో పులి, జింక, కోతులు, కుందేలు, నెమలి మొదలైన జంతువుల, పక్షుల బొమ్మలు కనిపిస్తాయి. రకరకాల ఆకారాల్లో ఏర్పడిన కొండల వరుసతో, ప్రకృతి అందాలతో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వ ప్రణాళికలను రూపొందిస్తున్నది. స్థానికుల కథనం ప్రకారం మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో ఉండగా కొంతకాలం పాటు ఇక్కడ బస చేశారట. ఇక్కడున్న గుహలను, కొండలను, నీటి చలమలను ఈనాటికి వారి పేర్లతోనే పిలుస్తున్నారు. పురావస్తు శాఖ వారి సహజ సిద్ధమైన కొండ గుహల్ని, వాటిలో ఉన్న కుజ చిత్రాలని పరిశీలించి అవి క్రీస్తుపూర్వం 8000-6000 మధ్యకాలం నాటివని, ఆ తర్వాత క్రీస్తుశకం 17-18 శతాబ్దాల్లో గతంలో ఉన్న రేఖాచిత్రాలపై రంగులు అద్దారని అభిప్రాయపడ్డారు. కుంతెమ్మ గుహలో ఉన్న ప్రాకృత శాసనంలో శ్రీ ఉత్పత్తి పిడుగు అని వ్రాసి ఉంది. ఈ లేఖనం క్రీస్తుశకం 6-7 శతాబ్దాల నాటిదని పురాతత్వవేత్తల అభిప్రాయం. ఇదే పదం విజయవాడ సమీపంలోని ఉండవల్లి గుహపై వ్రాసి ఉంది. సంస్కృత ప్రాకృత భాషల్లో మంచి ప్రవేశం గల చరిత్రకారుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఈ విషయాన్ని పరిశీలించి ఇది గుహా నిర్మాణ శిల్పుల శ్రేణి పేరుగా భావించారు. ఉత్పత్తి పిడుగు అనే శబ్దాన్ని బట్టి బహుశా కొండలను తొలచడానికి ఉపయోగించిన ప్రేలుడు సామగ్రి, పరికరాలను, పని ప్రారంభ ప్రదేశాన్ని సూచిస్తూ ఈ లేఖనాన్ని వ్రాసి ఉంటారని భావించవచ్చు. ఎందుకంటే ఆ లేఖనం ప్రక్కనే చెక్కిన పరికరం కొనదేలిన కత్తిలాగా కాక రంపాన్ని పోలి ఉంది. ఇలాంటి లేఖనాలు జైన బౌద్ధ గుహాలయాల వద్దనే ఉన్నాయి. బహుశా ఈ పనిని చేపట్టిన శిల్పుల శ్రేణి ఎక్కడ పని చేపడితే అక్కడ ఈ విధమైన లేఖనాన్ని ఏకరీతిలో తమ శ్రేణి గుర్తింపు చిహ్నంగా లిఖించి ఉంటారు. అన్నిటికంటే పెద్దదైన మేకల బండపై 3 నీటి చలమలు ఏర్పడి ఉన్నాయి. పాండవులు వీటిలో నీటిని నిల్వ చేసుకునేవారని చెప్తారు. మేకల బండ ఎక్కడం కష్టంగా ఉంటుంది. పాండవుల గుట్ట కూడా పెద్దదే. పాండవుల గుట్టకి, మేకల బండకి మధ్యలో ఇరుకైన దారి ఉంది. పాండవుల కథలు, కుంతీదేవిని ఇక్కడ చిత్రీకరించారు. ఎరుపు, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో ఈ చిత్రాలు ఆధునిక రేఖాచిత్ర కళను పోలి ఉన్నాయి. ఇక్కడే సమావేశ వేదిక ఉన్న గుహ కూడా ఉంది. ఇక్కడ కూర్చోవటానికి వీలుగా బండరాళ్లనే ఆసనాలుగా ఏర్పరిచారు. ఇవి గోడలో నుండి కుర్చీల్లా బయటకు పొడుచుకు వచ్చాయి. ఇక్కడ 200 మంది వరకు వర్షానికి తడవకుండా కూర్చోవచ్చు. పైకప్పు ఆ విధంగా ఏర్పడి ఉంది.

0: ఇక్కడే వరద పాయసం బండ ఉంది. పైనుండి క్రిందికి తెల్లని చారికలతో కనిపిస్తుంది. వర్షాలు పడనప్పుడు ప్రజలిక్కడికి వచ్చి పాయసం వండి ఈ బండపై పోస్తారు. దాన్నే నాలుకతో జుర్రుతారు. నాలుక చుర్రుమనగానే పాండవులను కుంతిని పిలుస్తూ కేకలు వేస్తారు. ఈ విధంగా చేస్తే అక్కడ వర్షాలు పడతాయని ప్రజల విశ్వాసం. శత్రువుల బారి నుండి రక్షించుకోవడం కోసం కోటను ప్రాకారాన్ని నిర్మించుకున్నారు. కోట శిథిలమైన చిహ్నాలున్నాయి. ప్రాకారాన్ని 6 అడుగుల నుండి 8 అడుగుల ప్రమాణం గల రాళ్లతో 2 కొండలను కలుపుతూ నిర్మించారు. ఈ గుట్టలపై నీటి వనరులు కూడా ఏర్పడి ఉన్నాయి. పాండవుల కుంట, కుంతెమ్మ చలమ, కోళ్ల కుంట అనేవి కాక హిడింబి బిలం అనేది వాడిన నీరు పోవడానికి మార్గంగా చెప్తున్నారు. పోతరాజు చలమ అనే జలాశయం గుట్టల దిగువన ఉంది. ఇంకా లక్కమేడలు, రాక్షస మేడలు అని స్థానికులు చెప్తున్న పురాతన ఇటుక నిర్మాణాల శిథిలాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని హిడింబి అన్న అయిన హిడింబాసురుడు నిర్మించాడని జానపదులు నమ్ముతారు. ప్రతి ఏటా కార్తీక పూర్ణిమ సందర్భంగా 2 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపర్తి గ్రామంలో చౌండేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి. కాకతీయ గణపతి దేవుని వెలనాటి దిగ్విజయ యాత్రలకు నాయకత్వం వహించిన చౌండసేనాని ఈ నగర నివాసి. గణపతి దేవుడు రాజ్యానికి వచ్చిన తరువాత తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒకే పాలన కిందకు తీసుకురావాలని దిగ్విజయ యాత్రలు మొదలుపెట్టాడు. బెజవాడను పరిపాలిస్తున్న వెలనాటి పృథ్వీశ్వరునిపై దండెత్తి విజయాన్ని సాధించి ఆ తరువాత దివిసీమను ఆక్రమించి ఆ ప్రాంతాన్ని పాలించే అయ్యప్పు పినచోడును కుమార్తెలు నారాంబ పేరాంబలను వివాహమాడాడు. వారి సోదరుడైన జాయనను కాకతీయ సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ వ్యవహారం అంతటిలో కీలక పాత్ర వహించిన వాడు చౌండసేనాని. గణపతి దేవుడు అతనికి ద్వీపలుంటాక అనే బిరుదు ఇచ్చాడని పెండేకల్లు శాసనం చెప్తోంది. కొండపర్తి శాసనాన్ని బట్టి ఇతడు చౌండసముద్రమనే ఒక గొప్ప తటాకాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. చౌండసేనాని సైనిక విజయాలను సాధించి వస్తూ ఉండగా నగరంలోని పరివార జనం స్వాగతిస్తున్నట్లుగా ఉన్న దృశ్యం ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. అంబరాన్నంటే సంబరాన్ని శిల్పి రసరమ్యంగా శిల్పీకరించాడు. వివిధ ఆయుధాలను ధరించిన స్త్రీ పురుషులు, హారతులు పట్టే మహిళలతో తొక్కిసలాట జరిగి ఒక స్త్రీ అదుపు తప్పి పడిపోయినట్టు శిల్పి చూపించాడు. ఆ స్త్రీ ఒక చేతిలో ఖట్వాంగము అనే ఒక విశిష్టమైన డాలును, మరో చేత్తో కత్తిని ధరించి ఉన్నది. గజసైన్యంతో తరలివచ్చిన పృథ్వీశ్వరుణ్ణి ఓడించడం, అశ్వారూఢుడై వేగంగా వస్తున్న చౌండసేనాని వంటి వీరదృశ్యాలేగాక నృత్య సంగీత కళాకారుల శిల్పాలు, జానపద నాయకుల శిల్పాలు అనేకం కిక్కిరిసి ఆలయ పైకప్పును, గోడలను ఆక్రమించి ఉన్నాయి. నాగరీకులైన నాటి స్త్రీ పురుషుల వస్త్రధారణ, ఆభరణాలు, శిరోజాలంకరణను ఈ శిల్పాల్లో స్పష్టంగా చూడొచ్చు. త్రికూటాలయం కాక వీరభద్ర, చౌండేశ్వరులకు ప్రత్యేక ఆలయాలు వేరువేరు గర్భగుళ్లతో ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ వీరభద్రుడు ప్రసన్నంగా కనిపిస్తాడు. వేణుగోపాలస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహుడు, శేషతల్పశాయి అయిన విష్ణుమూర్తి, దశావతార శిల్పాలు రమణీయంగా ఉన్నాయి. రామప్ప ఆలయ శిల్పంలోనూ, వేయి స్తంభాల గుడిలోని శిల్పంలోనూ కనిపించే ఉన్నత ప్రమాణాలు గల కళాకౌశల్యం ఇక్కడ శిల్పాల్లో కనిపిస్తుంది. ఇక్కడి శాసనంలో కొండపర్తి నగరే అని ఉండటాన్ని బట్టి అప్పటికా పట్టణం సైనికంగానే కాక వర్తక వాణిజ్యాలకు ప్రసిద్ధి పొంది సుసంపన్నంగా ఉండేదని సూచిస్తుంది. ఇక్కడి శిల్ప విశేషాలు, శిథిలమైన కోటల ఆనవాళ్లు ఆ ప్రాంతానికి ఉన్న సైనిక రాజకీయ ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఈ విధంగా ఊరుగళ్ళు చుట్టూరా ఉన్న వీరగళ్ళులు, వీరుల గుడులు, సైనికోత్సాహాన్ని ప్రేరేపించే ఆలయాలు ఆనాటి ప్రజల దేశభక్తికి, వీరత్వానికి, జానపదుల, గిరిజనుల భావాలకు, సంస్కృతులకు అద్దం పడుతున్నాయి.
1: శ్రోతలు, ఇంతవరకు వరంగల్ చుట్టుపక్కల జానపద దేవాలయాలు, వాటి విశిష్టతలను గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా, ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు

0: దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఉదయ తరంగిణిలో చివరిగా వినండి అమ్మ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పి ఆదినారాయణరావు. అమ్మ కోసం చిత్రంలోని ఈ పాట.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఓరుగంటి మధు బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: अभी आप सुन रहे थे कार्यक्रम शिक्षक कुछ नए आयाम। आशा है श्रोताओं आपको हमारा ये कार्यक्रम जरूर पसंद आया होगा। तो अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
0: जगबंधु,
1: चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: శ్రోతలు ఇంతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన శ్రీమంగ పండిత గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: రాక్షసుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.
4: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా.

0: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
1: అభిలాష చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోయే పాట కిల్లర్ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: జానకి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పడిన వేటూరి గీతం, సంగీతం కేవి మహదేవన్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కోర్టు ఈ చిత్రం కోసం కాలభైరవ ఆలపించిన పూర్ణాచారి గీతం, సంగీతం విజయ్ బుల్గానిన్.

చూసుకోవాలి కదా అని అంటే మీ అన్నయ్య మాత్రం అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లొచ్చు, నేను మాత్రం డాష్ ఇవ్వకూడదు అని అన్నాడు. స్కూల్లో అందరూ నవ్వుతున్నారమ్మా.

0: వెనక్కి తీసు.
1: ఆ వెనక్కి తీసుకొని ఆయన బయటికి తీసుకొచ్చి నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తావా? జాలు ఉండాలి, కానీ ఎవడి మీద ఉండాలో కూడా తెలియాలి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి దేవర. ఈ చిత్రం కోసం కాలభైరవ పాడిన రామ్ జోగి శాస్త్రి గీతం, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.

ఆ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పే బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద ఈ పూజల్లో పాల్గొంటారు. ఇంధన ఎగుమతి పన్నులపై కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 15.50 రూపాయలు పెంచగా, ఏఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని లీటర్కు 14.50 రూపాయలు పెంచారు. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 2.50 రూపాయలు తగ్గించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన రేట్లు ఈరోజు నుండి అమల్లోకి వచ్చాయి. ఈరోజు పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వైభవోపేతమైన ఊరేగింపులో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, చక్రరాజ సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్రలతో కలిసి భక్తులను దర్శించుకోవటానికి బయటకు వస్తారని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రథయాత్రను భారతదేశపు చిరకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోసం 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎలివేటెడ్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, హరిత ఇంధన పరివర్తన, ఆవిష్కరణ, సాంకేతికత, అనుసంధానం, రక్షణ, భద్రత, ప్రాంతీయ ప్రపంచ సమస్యలు, అలాగే ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బెల్జియం అంగీకరించాయి. భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశం నిన్న బ్రసెల్స్లో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని మ్యాక్సి ప్రివోట్ సహాధ్యక్షత వహించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జెస్టీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు ఉంటే కనుక 0402324085 వాట్సాప్ పంపించండి. సో మరి 2006 నుంచి 2010 వరకు ఉన్నటువంటి సినిమాల్లోని పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో విందాం. సో మరి ఫస్ట్గా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను మరి చక్రి గారు సంగీతం సమకూర్చినటువంటి దేశముద్రు. మరి ఈ సినిమాల నుంచి చక్రి కౌశల్య కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీ పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ నేను మీ ఆర్జుషిని మాట్లాడుతున్నాను దోస్తో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి. గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట చింతకాయల రవి సినిమాల నుంచి బాగుందే బాగుందే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నందిపేట నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్, మరి వారి కోసం విజయప్రకాష్ హన్సిక కలిసి పాడినటువంటి ఈ పాట చింతకాయల రవి చిత్రం నుంచి. శంకర్ ఎసాన్ లాయ్ సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్ దోస్తో, మరి విజయ్ ప్రకాష్ అండ్ హన్సిగా కలిసి పాడినటువంటి పాట జల్సా మూవీలో నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్లో విన్నారు. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమా నుంచి పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మరి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఫిర్జాది కూడా నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకుంటున్నటువంటి పాట జల్సా మూవీలో నుంచి మై హార్ట్ ఈస్ బీటింగ్ అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బుధాన్ పోచంపల్లి నుంచి పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారి కోసం దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసినటువంటి జల్సా సినిమాల నుంచి కేకే పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉన్నాయా? అయితే 0402324082కి వాట్సాప్ పంపించండి. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, వలిగొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనూజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట పోకిరి సినిమాల నుంచి మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి ఢోలే ఢోలే పాటను మా కోసం వినిపించండి మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. సమరి మీ అందరి కోసం రంజిత్ సుచిత్ర కలిసి పాడినటువంటి పాట పోకిరి సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, అండ్ నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి ఉజ్వల. సో మరి వారు వినాలనుకునే పాట అష్టాచెమ్మ సినిమాల నుంచి శ్రీకృష్ణ పాడినటువంటి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ చాలా తక్కువసార్లు ప్లే చేసినటువంటి పాట మీ అందరికోసం. సో మరి మీకు కూడా ఎవర్గ్రీన్ హిట్స్లో మీ ఫేవరెట్ పాటలు వినాలనుకుంటే 0402324085 కి వాట్సాప్ పంపించండి.

గురువారం ఇవాళ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్య హలో డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402340853, 0402595, 09

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి వారం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది కదా, అంటే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు, సుగుణార్, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. సో మరి వారు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినాలనుకునే పాట అదూర్ సినిమాలో నుంచి చంద్రకళ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. సో మరి హరిహరన్ మరియు రీటా కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం అదూర్స్ చిత్రం నుంచి.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం అంటే ఈరోజు 2:15 నుంచి 3 గంటల మధ్య ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-234-0852, 0402-234-0853, 0402-955-09 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి క్యాన్సర్ వ్యాధి పట్ల మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి స్టూడియోలో సమయం 10:51. సడన్ గా వాయిస్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా?
2: ఇంకా 10 నిమిషాలు టైం ఉంది.
1: అంటే ఆ 10 నిమిషాల ముందర ఒక్కసారి అందరికి మరోసారి గుడ్ మార్నింగ్ చెప్పేద్దాము నేను కూడా అని చెప్పి జాయిన్ అయిపోయాను. నేను మీ రేడియో సఖి అనుపమ వచ్చేసాను ఈ రోజు సూపర్ హిట్ షోస్ తీసుకొని.
2: అంటే ప్రోగ్రామ్ సినిమాకి ముందు ట్రైలర్ వస్తుంది కదా, షో స్టార్ట్ అయ్యే ముందు ఇది ట్రైలర్
1: అన్నమాట.
2: అనుపమ గారు, ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి, ఏం గుర్తు చేస్తున్నారు?
1: అది ఇప్పుడే చెప్తే క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ కదా. సో 11 గంటల వార్త ప్రసారం తర్వాత 11:03 వివిధభారతి వింటే కానీ తెలీదు, పసందైన పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం అండ్ మన షో కంటిన్యూ అవుతుందమ్మా, ఇంకా లేవనవ్వలేదు. సో ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో మనం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే మాత్రం వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజ్, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. వారు కొడుతున్నటువంటి పాట 2009 విడుదలైనటువంటి ఆర్య 2 సినిమాల నుంచి కునాల్ గాంజావాలా పాడినటువంటి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

ఎవర్గ్రీన్ హిట్స్ విన్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందించే గడువును 3వ తేదీ వరకు పెంచింది. తొలుత ఈ గడువు 24 వరకే ఉంది. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన బాధ్యత పెంపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడే ఉద్యమంలో గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లాంచ్ గర్ల్స్ సంస్థతో కలిసి నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 జూనియర్ కళాశాలల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిన్న అమరదీపంలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతే శోభన్ రెడ్డి, ఎస్ రాములు నాయక్ తదితరులు పాల్గొని పలువురు పోరాట యోధుల సలహాలను, సూచనలను, నాటి ఉద్యమ ఆధారాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ను 15 జూలై నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. పథకం అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేయకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 3 నిమిషాలు. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈరోజు 2:15 నుంచి 3 గంటల వరకు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈరోజు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స, దీనికి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి వీరు మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా మాట్లాడండి, ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402240852 2024058359 5359 5295 0923. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈరోజు 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ ప్రసారంలో మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి. 12 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:05 ఆషాఢ మాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. 1:10 వార్తలు, అలాగే 1:20 షో టైం. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖీ అను.

అప్పమా, ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావో తెలుసా? సుశీల గారిలా అచ్చంగా పాడేసిన బాల్యపు గుర్తులు, ఘంటసాల గారి ఎంగిలి పాటలు అన్నం పెట్టవన్న తండ్రి విధిలింపులు, నువ్వే కావాలి అన్న అగ్రనటులు. ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నావో తెలుసా?

ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంబాగ్ నుంచి, అలాగే బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి సరిగ్గా ఊహించారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం వి రామకృష్ణదాస్. మనందరికీ రామకృష్ణ గారిగా సుపరిచితులు. శివశివ శంకర అన్న భక్తి పాట టక్కున స్ఫురణకు తెప్పించే గొప్ప గాయకుడు. ఈరోజు నేపథ్య గాయకుడు రామకృష్ణ గారి వర్ధంతి. కొన్ని మాటలు, పసందైన పాటలు, వారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో

మరి మన శ్రోతలందరూ పాటలు వింటూ వెంటనే మెసేజెస్ పంపిస్తున్నారు. వేముల నరసింహరావు గారు ఎక్కడి నుంచి ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, కానీ వారు ఏమంటున్నారంటే స్వర్గీయ రామకృష్ణ గారి గళమాధుర్యంలోని గీతాలు వినిపిస్తున్నందుకు అభినందనలు ఆకాశవాణికి అని. ధన్యవాదాలండి. మరి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం రామకృష్ణ గారికి, కానీ తండ్రేమో మగపిల్లవాడు చదివి ఉద్యోగం చేయాలి అన్న మాట విని సరే తండ్రి మాట వినాలి కదా అని బుద్ధిగా చదువుకునేవారట రామకృష్ణ గారు. ఇంట్లో చెల్లెళ్లకు అప్పట్లో సంగీతం నేర్పుతుంటే ఆసక్తిగా విని నేర్చుకొని స్కూల్లో పాడారు. చిన్నపిల్లవాడు కదా, గొంతు అచ్చం సుశీల గారిలో ఉంటే ఇదేంటి ఇది ఎవరి గొంతు సుశీల గారు పాడుతున్నట్టుంది అని హెడ్ మాస్టర్ గారు రూమ్ నుంచి బయటకు వచ్చారట. వచ్చి నువ్వు పాడావా, చాలా బాగా పాడావు, ఇక నుంచి ఏ కార్యక్రమం జరిగినా స్కూల్లో నువ్వే పాడాలి అని మెచ్చుకున్నారు. ఇంకేంటి ఏనుగెక్కినంత ఆనందం, కానీ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. మరి దాని తర్వాత ఏం జరిగింది?

రాముడేమన్నాడో మనకు తెలియదు, కానీ రామకృష్ణ గారి తండ్రి గారు మాత్రం బుద్ధిగా చదువుకోమని చెప్పారని ఇందాక చెప్పేశాను కదా. కానీ రామకృష్ణ గారికేమో పాటలు పాడడం చాలా ఇష్టం. ఇలా తండ్రికి తెలియకుండా స్కూల్లోనూ, దాని తర్వాత బయట కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చే రామకృష్ణ ఒకరోజు తండ్రి గారికి దొరికిపోయారు. ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా గదమైంచి అడిగారట తండ్రి. శివరాత్రి కదండి, ప్రోగ్రామ్ ఇచ్చాను అని మెల్లిగా నిజాయితీగా చెప్తే ఘంటసాల గారి ఎంగిలి పాటలు అన్నం పెట్టవు, డిగ్రీ చేయి, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, ఉద్యోగంలో చేరు, నువ్వు మగపిల్లాడివి, ఇల్లు చూసుకోవాలి అని బాగా తిట్టేశారట. ఏముంది, తిట్టాక ఎవరికైనా ఆనందంగా ఉంటుందో చెప్పండి. చిన్న బుచ్చుకొని దృష్టి అంతా చదువు మీద పెట్టేశారు రామకృష్ణ గారు. మరి ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 3 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. హలో డాక్టర్.

పాటలో చెప్పినట్టు రామకృష్ణ గారికి కూడా ఏదో ఏదో పాట పాడాలి అని చెప్పి అనిపించేసిన డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అంటే బీఏసీలో ఒకసారి సారథి స్టూడియోస్లో ఒక ప్లేబ్యాక్ సింగర్ అవసరం వచ్చింది. చిన్న పాట పాడేసి వెళ్ళిపోమని తెలిసిన వారి ద్వారా అవకాశం. సరే, పాట పాడేసి కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆ పాట అక్కినేని నాగేశ్వరరావు గారు వినడము, దాని తర్వాత పిలిపించి నాకు పాడతావా అని స్వయంగా అడగడం రామకృష్ణ గారి సినీ జీవితపు తొలి ద్వారం తెరుచుకుంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, వెంటనే ఒప్పుకోలేదు రామకృష్ణ గారు. అదేంటి మరి పాటలంటే అంత ఇష్టమో, స్వయంగా నాగేశ్వరరావు గారు ఆఫర్ చేస్తే ఒప్పుకోకపోవడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది ఆలోచించండి, చెప్తాను కదా.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి నేపథ్య గాయకులు రామకృష్ణ గారిని, వారి వర్ధంతిని పురస్కరించుకొని. మరి అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావు గారి పాట ఆఫర్ చేస్తే ఒప్పుకోలేదని ఇందాక చెప్పాను కదా, జరిగిందేంటో తెలుసా? అప్పుడు అంటే ఆ సమయంలో రామకృష్ణ గారికి బీఎస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి మనందరికీ తెలుసు కదా. సో వినమ్రంగా అన్నారట, ఇప్పుడు నేను పాడలేనండి, పరీక్షలున్నాయి అంటే నాగేశ్వరరావు గారు ఏమన్నారో తెలుసా, నేను చదువుకోలేదు కానీ చదివేవారంటే నాకెంతో ఇష్టం, సరే ఇది మార్చ్ కదా, మేలో ఖాళీగా ఉంటావా అంటే సరే అని చెప్పి వచ్చేసి పరీక్షలు రాసుకున్నారు రామకృష్ణ గారు. దాని తర్వాత పాట సంగతి కూడా మర్చిపోయారట, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా నన్నేం పిలుస్తారులే అని మర్చిపోయారు. కానీ నాగేశ్వరరావు గారు మర్చిపోలేదు, మేలో ఫ్లైట్ టికెట్ పంపి మద్రాసుకి రప్పించుకుని వయసే ఒక పూలతోట తొలి పాటగా రికార్డింగ్ చేయించారు.

చాలా మంది శ్రోతలు మెసేజెస్ పంపిస్తున్నారు. రాంపురం నుంచి కట్ల సతీష్, అలాగే మూర్తి గారు ముస్తాంబాగ్ నుంచి మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా రోజుల తర్వాత రామకృష్ణ గారి గురించి మాటలు పాటలు వింటున్నామని. సరే, మరి ఇంతకీ రామకృష్ణ గారి తొలి పాట పాడాక ఏం జరిగిందో చెప్పనా? తర్వాత వెంటనే శోభన్ బాబు గారి చిత్రం జీవితంలో ఇక్కడే కలుసుకుందామనే పాట పాడించేశారట రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో. ఆయన ఒక్కటే మాట చెప్పారట రామకృష్ణకి, ఈ సినిమా పాట నీకెంత ముఖ్యమో నాకు కూడా అంతే, ఇండస్ట్రీలో మనిద్దరం నిలబడాలి అంటే ఈ చిత్రం తోటే అని చెప్పి చెప్పారట. ఈ పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు, మరి ఆ పాట మనందరికోసం.

ఘంటసాల గారి గాత్రంతో రామకృష్ణ గారి వాయిస్ బాగా పోలి ఉండడంతో అప్పట్లో ఏం జరిగిందో తెలుసా? ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ ఎదుర్కొన్నారాయన. కానీ ఎన్నో పాటలు స్వయంగా మాస్టారు ఘంటసాల మాస్టర్ గారే అవకాశం వచ్చేటట్టు చేశారు అని వినయంగా చివరి వరకు చెప్పుకున్నారు రామకృష్ణ గారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగు వీరలేవరా పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల మాస్టర్ గారి ఫోన్ రామకృష్ణ గారికి. ఏం చేస్తున్నావు అని. అన్నం తింటున్నానండి అంటే ఏం తింటున్నావు అని చిలిపిగా అడిగారట ఘంటసాల గారు. ఏముందండి, కొబ్బరి పచ్చడి, బంగాళదుంప వేపుడు అని చెప్పి ఈయన జవాబు చెప్పారు. సరే, పాట రికార్డింగ్ ఉంది, మరి వస్తావా, నీ వాయిస్ నాకు చాలా అవసరం అని చెప్పి ఫోన్ పెట్టేశారట ఘంటసాల గారు. తీరా వెంటనే చేయికడుకుని బయలుదేరే టైంకి మళ్ళీ మరొకసారి ఫోన్ చేశారు. చూడు, నువ్వు వచ్చేటప్పుడు కాస్త పచ్చడి మెతుకులు తీసుకొస్తావా అని చెప్పి అడిగారట. నోటికి రుచి తప్పిపోతోంది రామకృష్ణ. కాస్త తీసుకొస్తే తిందామని, అంతకంటే ఏం లేదు అని చెప్పి అడిగితే కళ్ళనీళ్లతో ఆనందంతో తప్పకుండా తీసుకొస్తానని చెప్పి అన్నారట. అది ఘంటసాల గారికి రామకృష్ణ గారికి ఉన్న ఆత్మీయ అనుబంధానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.

ఒక్కొక్క పాట ఒక్కొక్క అనుభవం నేర్పింది అంటారు రామకృష్ణ గారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక సినిమాకి పాట పాడుతున్నారట. ఆ సందర్భంలో సంగీత దర్శకుడికి వీరి స్టైల్ నచ్చలేదు. నచ్చకపోవడంతో వారేం చేశారు, నెమ్మదిగా చెప్పకుండా అబే బాలేదు, మీరు పాడిన ఈ స్టైల్ నాకు నచ్చలేదు అని చాలా గట్టిగా 10 మంది ముందర అనే వరకు రామకృష్ణ గారు కూడా చాలా మనసు దెబ్బతిందట. ఇదేంటి, ఈయన ఇలా అందరి ముందర అనేశారు అని చెప్పి, సరే క్షమించండి నేను ఈ పాట పాడలేనని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ హీరో గారి రిక్వెస్ట్ మీద పాడిన ఆ సంగీత దర్శకుడు ఏమన్నారో తెలుసా? ఒక సవాల్ విసిరారట, ఈ ఒక్క పాట వల్ల ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది అని. అప్పుడు జీవితంలో తన కెరీర్లోనే మొదటిసారి రామకృష్ణ గారు కూడా ఆ సవాల్ని స్వీకరించి ఏమన్నారో తెలుసా, ఈ పాట ఎంతో పేరు తెస్తుంది, మీరే చూడండి అని చెప్పి. ఇంతకీ ఏ పాట అది, వింటే పోలే, మనందరి కోసం ఒక మంచి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రామకృష్ణ గారికి ఎన్టీ రామారావు గారితో గమ్మత్తైన పరిచయం జరిగింది. ఏమిందంటే, దానవీర సూరకర్ణ చిత్రంలో పద్యాలు చాలా మందితో పాడించినా అన్నగారికి మాత్రం రుచించలేదట. అప్పుడు సాలూరి రాజేశ్వరరావు గారు అన్నారట, ఒక్కసారి రామకృష్ణ అనే పిల్లాడున్నాడు, పిలిపించి పాడించుకోండి అంటే రామారావు గారు అన్నారట, వారు నాగేశ్వరరావు గారికే కదా పాడతారు, మరి నాకు పాడతారా అని అంటే తప్పకుండా పాడతారు అని చెప్పి పిలిపించారు. సరే, పద్యాలు అవన్నీ పాడిస్తున్నారు. మరి చిత్రం మధ్యలో ఏం జరిగిందంటే, పెండ్యాల గారు సంగీత దర్శకుడిగా ఎంట్రీ కొన్ని కారణాల వల్ల. అయినా కూడా రామకృష్ణ గారు పాడిన పద్యాలకు మంచి పేరు రావడంతో అటు ఎన్టీ రామారావు గారికి కూడా పాడడం మొదలుపెట్టారు రామకృష్ణ గారు. ఎవరికి పాడినా సరే ప్రతి పాట తన తొలి పాటగా పాడారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాలు గడిచినా మనం వివిధ భారతిలో వారు పాడిన పాటలు వింటున్నాం.
2: పాఠాలు

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: తనదైన శైలి ఘంటసాల గారి గళ్లంతో పోలి ఉన్న తన మార్క్ చూపిన రామకృష్ణ గారు జులై 16, 2015లో క్యాన్సర్తో పోరాడి భౌతికంగా మనల్ని వదిలివెళ్ళిపోయారు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూనే పటిష్టంగా తనదైన ముద్ర తెలుగు సినీ గీతాలలో వేసిన రామకృష్ణ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో వినమ్రంగా వారిని గుర్తు చేసుకున్నాం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం వార్త ప్రసారం అనంతం 12:05 ఆషాఢ మాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మీ సందేహాలు తీర్చబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085 2324085329555092 3. స్టూడియో క్లాక్ లో సమయం 12:00 వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈనాటి మన కార్యక్రమంలో 12 గంటల 40 నిమిషాలకు పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆషాఢమాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖీ అనుపమ. సంస్కృతి సంప్రదాయాల పట్టుకొమ్మ భారతదేశం. సంవత్సరంలోని అన్ని నెలలకు ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యత. వీటితో పాటు పండుగలు, పర్వదినాలు. మరి తెలుగు నెలలోని ఆషాఢం, ఈ ఆషాఢమాస వైశిష్ట్యం ఏంటో చెప్పడానికే

ఈ కార్యక్రమం. శూన్యమాసం అనే ఆషాఢంలో శుభకార్యాలకు ముహూర్తాలుండవు, కాని ఇటు జగన్మాతను అటు విష్ణుమూర్తిని భక్తిగా కొలిచేది ఆషాఢమాసంలో. ఈరోజు పూరిలోని జగన్నాథ రథయాత్ర. ఆ శ్రీ మహావిష్ణువుని జగన్నాథుడిగా మనందరికీ దర్శనమిస్తారు ఈరోజు. ఈరోజు అంటే ఆషాఢశుద్ధ విదియ రోజున స్వామి తన తోబుట్టులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా మందిరానికి చేరుకుని మళ్లీ తిరిగి వస్తాడు. రథయాత్ర ఎంత అద్భుతమో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారో మనందరికీ తెలిసిందే.

ఆషాఢమాసం అనగానే తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాలు గుర్తుకొస్తాయి. బోనాలు అనగానే డప్పుల మూతలు, రంగు కాగితాలతో అమ్మవారి గుడిలో వేళ్లాడదీసే తొట్టెలు, ఉయ్యాల అన్న పేరున్న పరికరాలు, పోతరాజుల విన్యాసాలు, పూనకాలు, ఓ అత్యంత శోభాయమానంగా అమ్మఇచ్చే దర్శనం, భక్తుల పరవశం. భాగ్యనగరానికే సరికొత్త కళ్ళ తీసుకువచ్చే బోనాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎంత చెప్పుకున్నా తక్కువే.

0: మాయ మర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ
1: ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ కండవరు నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము
0: బుజ్జుముండ కల్లుకుండ రెడ్డ

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆషాఢ మాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోనాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? కొందరు చరిత్రకారుల ప్రకారం కాకతీయ రాజుల సమయంలోనే ఆషాఢ మాసంలో అమ్మకు అన్నపు రాసి పెద్ద కొండలాగా పోసి నైవేద్యం పెట్టేవారని, ఆరోగ్యాన్ని కాపాడి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడమని కోరేవారని చెప్తారు. మరి మనందరికీ తెలిసిన కథ మరొక్కసారి చెప్పేసుకుందామా? 1813 అంటే 1813 ఆ సమయంలో భాగ్యనగరాన్ని ప్లేగ్ వ్యాధి కబలించడం మొదలుపెట్టింది. పిట్టల్లా అందరి ప్రాణాలు రాలిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని ఆ విపత్కర పరిస్థితిలో ఆ సమయంలో సికింద్రాబాద్కు చెందిన సైనిక దళం ఉజ్జయినిలో పనిచేస్తున్నారు. అప్పన్న అనే సైనికుడు ఉజ్జయిని మహంకాళిని ప్రార్థించాడు.

జాతర చేసి గుడి కట్టిస్తానమ్మా, మా అందరినీ బతికించు, చల్లగా చూడు అని. అలా అమ్మ కరుణించి వ్యాధిని తగ్గుముఖం పట్టించేట్టు చేసిందట. తర్వాత ఆ సైనిక దళం సికింద్రాబాద్కు తిరిగి రావడం, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి పేరు మీద గుడి కట్టించి నాటి నుంచి బోనాలు జాతర జరుపుతున్నారట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 6 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన శ్రోతలందరి సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085223240853 2955092 3. ఈ రోజు మధ్యాహ్నం

హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆషాఢమాస వైశిష్టం గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంతకీ బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం. కొత్త మట్టి కుండ లేదా ఇత్తడి కుండలో శుచిగా శుభ్రంగా అన్నం వండి కొన్ని ప్రాంతాలలో బెల్లం పరమాన్నం వండుతారు, మరికొందరు పసుపు అన్నం నివేదిస్తారు. ఈ అన్నప్రసాదం కుండపైన ప్రమిదతో దీపం పెడతారు. అసలు హైలైట్ ఏంటో తెలుసా? ఆ కుండను ఎంత అందంగా అట్రాక్టివ్గా అలంకరిస్తారో తెలుసా? పసుపు కుంకుమ పొట్లు పెడతారు, వేప కొమ్మలు అమర్చి ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తారు.

లంగర్ హౌస్ నుంచి శ్రవణ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు. ఈ రోజు ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి చాలా అభినందనలు అలాగే నమస్కారాలు మనమందరం తెలిపేసుకుందాము. మరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అయిన బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు గోల్కొండ బోనాలు కూడా మొదలయ్యాయి. ఆషాఢ మాసంలో బోనాల పండుగకు అమ్మవారు పుట్టింటికి వస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇంటికి వచ్చే ఆడపడుచును ఎంత ఆదరంగా చూసుకుంటారో అంతే ప్రేమగా భక్తిగా అమ్మ కోసం తెలంగాణలోని ప్రతి ఇల్లు ముస్తాబవుతుంది, ప్రతి గుడి సంబరాన్ని జరుపుకుంటుంది.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు అంటే ఇప్పుడు 12:30 వార్తా ప్రసారం అనంతరం 12:40 పూరి జగన్నాథ్ రథయాత్ర పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం ఆషాఢమాస వైశిష్ట్యం కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.

0: to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
1: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
0: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building, and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy, and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరీలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు.

0: జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బెహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటిసి 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022 ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం వింటారు ఇప్పుడు. నిర్వహణ డాక్టర్ కె విజయ.

హరినామ సంకీర్తనం, హరిక్షేత్ర సందర్శనం కలికల్మష హారాలు కాగా, అలాంటి ఉత్కృష్ట హరి పుణ్యక్షేత్రాలలో ఒకటి పూరి. శ్రీచైతన్యులు ఈ పుణ్యక్షేత్ర సంసేవనంలోనే మునిగి తేలుతూ చివరకు సద్గతి పొందారు. పూరీ జగన్నాథస్వామి పేరు కాని, ఏటేటా జరిగే జగన్నాథ రథయాత్ర ప్రాచుర్యం కాని తెలియని భారతీయులు ఎవరూ ఉండరు. అయితే ఈ పూరీక్షేత్ర

సత్యం. అక్కడి అనేక ధార్మిక అంశాలు లోతుగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తాయి. అటు ధార్మికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ప్రాచీన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ పుణ్యస్థలానికి ఎన్నో పేర్లున్నాయి. ఉచ్ఛిష్ట క్షేత్రమని, పురుషోత్తమ క్షేత్రమని, శంఖక్షేత్రమని, శ్రీక్షేత్రమని, ఇలా ఎన్నో పేర్లున్నాయి. ఇలా రకరకాల పేర్లున్న ఈ క్షేత్రాన్ని నావికులు శ్వేతశిఖర దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తిని జగత్తు మొత్తానికి నాథుడి అంటే జగన్నాథుడిగా శ్రీకృష్ణుని రూపంలో కొలుస్తారు. ప్రతి ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు యాత్రికులు వస్తూ ఉంటారు.

అన్నగారైన బలభద్రుడితోనూ చెల్లెలు సుభద్రతోనూ కలిసి ఉన్న జగన్నాథస్వామి విమానమందిరంలో దర్శనమిస్తాడు. సుమారు 1.5 గజాల ఎత్తు, 5 గజాల పొడవు ఉన్న రత్నవేదిక మీద జగన్నాథుని మూర్తి ఉంటుంది. రత్నవేదిక మీదే ఉత్తరంగా సుదర్శన చక్రం కనిపిస్తుంది. దానికి దక్షిణంగా జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రులు దర్శనమిస్తారు. బలభద్రుని మూర్తి శ్వేతవర్ణంలో ఉంటుంది, సుభద్రామూర్తి పసుపు రంగులో, జగన్నాథుని మూర్తి నీలవర్ణంలో ఉంటాయి. ఈ దేవతామూర్తులన్నీ దేవదారు చెట్ల కొయ్యతో చేసినవే. నడుం వరకు తీరీ తీరని అంగాలు ఉండేటట్టుగా చెక్కబడ్డ ఈ మూర్తులకు ఆయా నిర్ణీత రంగులు పూసి రంగులతోనే కళ్ళు ముక్కు ఏర్పరుస్తారు. బలభద్రుడు, జగన్నాథస్వామి, మధ్య సుభద్రామూర్తి ఉంటుంది. జగన్నాథస్వామికి కుడిపక్కన దారువుతోనే ముసలాకారంగా ఓ రూపాన్ని ఏర్పరిచి దానికి సుదర్శనమనే పేరు పెట్టారు. ఈ మూర్తులన్నీ గర్భగృహంలో ఉండేటప్పుడు పీఠం మీద మెత్తని తలగడలు వేసి వస్త్రాలంకారం చేసి ఉంచుతారు కనుక ఈ దేవతామూర్తులకు కాళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మూడు మూర్తులకు శిరస్సులో ఒక్కొక్క వజ్రం ఉంటుంది. రత్నమయమైన శిరోభూషణాలను మూడు మూర్తులకు అలంకరిస్తారు.

పూరిలో జరిగే ఉత్సవాల సంగతికొస్తే రథయాత్ర, చందనయాత్ర, స్నానయాత్ర ఇలా ప్రతి ఏటా ప్రధానంగా 24 ఉత్సవాలు జరుగుతాయి. వాటన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది, దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులను ఆకట్టుకునేది రథయాత్ర. ఏటా ఈ ఉత్సవం సాధారణంగా జూన్ జూలై నెలల్లో వస్తుంది. జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులను 3 పెద్ద పెద్ద రథాలపై ఉంచి వేల మంది ఆ రథాలను లాగుతూ స్వామిని గుండీచా మందిరానికి చేరుస్తారు. ఈ రథయాత్ర ఆషాఢశుద్ధ పాడ్యం నాడు ఇది జరుగుతుంది. ఏ ఏడాదికా ఏడాది నిర్మించే కొత్త రథాలను 3 తీసుకొచ్చి సింహద్వారం దగ్గర పెడతారు. నిజానికి ఇలా 3 కొత్త రథాలను నిర్మించే పని అంతకుముందు కొన్ని నెలల క్రితమే మొదలైపోతుంది. పెద్ద పెద్దవైన ఈ 3 రథాలు సుమారు 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ 3 రథాలలోకి జగన్నాథుని రథం అతిపెద్దది. మిగిలిన

రెండు రథాలు కాస్త చిన్నవి. జగన్నాథస్వామి రథాన్ని గరుడధ్వజమని, బలభద్రుని రథాన్ని తాళధ్వజమని, సుభద్ర రథాన్ని పద్మధ్వజమని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేయటానికి దాదాపు 6 నెలల కాలం పడుతుంది. ఆషాఢశుద్ధ విదేనాడు దేవతామూర్తులను సింహద్వారం గుండా రథాల దగ్గరకు తీసుకువస్తారు. జ్యేష్ఠాభిషేకం దినంలాగానే ఆ రోజును కూడా తెర వెనుక ఉండే దేవతామూర్తులను శబరవంశీయులే తీసుకువస్తారు. దేవతామూర్తుల హస్తాలకు, నడుముకు మెత్తలు పెట్టి తాళ్లతో భద్రంగా కట్టి మూర్తుల చేతి కింద నడుము దగ్గర గుంపుగా తాము నిలిచి పట్టుకుని బ్రహ్మతాళాలు, మృదంగ వాద్యాలు మోగుతుండగా గజగమనంలా ఎంతో ఠీవిగా, హుందాగా, లాఘవంతో ఆ దేవతామూర్తులను నడిపించి తీసుకువస్తారు. పూరీ మహారాజు ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా విచ్చేస్తారు. జగన్నాథమూర్తిని రథంలోనే ఉంచగానే పూరీ మహారాజు ఆ స్వామికి దాసానుదాసుడిగా ప్రతిరథాన్ని శుభ్రం చేస్తాడు. పవిత్రమైన పన్నీరు చల్లుతారు. భగవంతుడి ముందు రాజు, పేద అందరూ సమానులేనని తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ తర్వాత కొయ్యతో చేసిన సారథి విగ్రహాలను ప్రతి రథం మీద ఉంచుతారు. మంగళవాద్య ఘోషతో జయ జయ ధ్వానాలు, ఆనంద నాట్య కోలాహలం మధ్య రథయాత్ర మొదలవుతుంది. ఏటేటా జరిగే ఈ మహోత్సవంలో పాల్గొనటానికి వచ్చే లక్షలాది యాత్రికులు ఈ రథాలను లాగుతారు. అది ఒక పుణ్యప్రదమైన కార్యమని భావిస్తారు. అందరూ కలిసి రథాలను లాగుతూ గుండీచా ఘర్ లేదా గుండీచా మందిర్ ముంగిటకు చేరుస్తారు. గుండీచా ఘర్ అంటే స్వామివారి ఉద్యాన గృహం అన్నమాట. పూరీ నుండి దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో జనకపురంలో ఉంది. విశాలమైన రహదారి గుండా రథయాత్ర చేస్తూ దేవతామూర్తులను గుండీచా ఘర్ దగ్గరకు చేర్చటానికి దాదాపు 1 రోజు పడుతుంది. రథంలో వచ్చిన జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల సమేతుడై ఈ గుండీచా ఘర్లోని ఆలయంలో 1 వారం రోజుల పాటు కొలువుంటాడు. దశమి వరకు జగన్నాథస్వామి ఇక్కడే ఉంటాడు. ఆషాఢశుద్ధ దశమి సాయంత్రానికి రథాలు మళ్లీ ప్రధాన దేవాలయం సింహద్వారానికి చేరుతాయి. ఏకాదశి నాడు కూడా దేవతామూర్తులను రథం మీదనే ఉంచుతారు. ద్వాదశి నాడు ఆ దేవతా విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి తీసుకెళ్లి పెడతారు. ఈ ఉత్సవం 1 వారం రోజుల పాటు సాగి దేవతామూర్తుల తిరుగు ప్రయాణం పునరాగమనంతో ముగిసే వరకు పూరీపట్నంలోని ఇతర కార్యకలాపాలన్నీ దాదాపు స్తంభించిపోతాయంటే అతిశయోక్తి కాదు. అశేష జనవాళి ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగ ఇది.

0: మీరింతవరకు పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ కె విజయ. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్

0: ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 08 2 2 3 5 2 2 4 08 2 3 2 9 5 3 2 9 5 5 0 9 2 3. ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఆషాఢ మాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఇందాక మనందరము బోనాల పండుగ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరుపుకునే బోనాలు తొలిగా గోల్కొండలో మొదలవుతాయి. ఈరోజే దానికి నాంది. మరి ఈ నెలంతా గురువారం, ఆదివారం, మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేస్తారు సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజా. ఈ గుడికి కూడా ఒక కథ ఉంది. అదేంటో తెలుసా? 1900 ప్రాంతంలో మూసీ నది పొంగి నగరాన్ని, అంటే మన భాగ్యనగరాన్ని ముంచెత్తిందట. ఆ ఉపద్రవం నుంచి కాపాడమని అమ్మను వేడుకొని శాంతింపచేసి ఇక్కడ కూడా జాతర జరుపుతున్నారు. ఇక పోతరాజు అమ్మ సోదరుడిగా భావిస్తారు. ఉగ్ర రూపంతో ఉండే పోతరాజుని చూడడానికి అందరూ కూడతారు. ఈ పోతరాజు ఒక ఏమంటారు, ఒక తాడు లాంటి దాంతో తన వీపును కొట్టుకుంటూ ఉంటాడనమాట. అది కనుక మనకు తగిలిస్తే శుభం అని చెప్పి కూడా అనుకుంటారు. ఇక జాతర తెల్లవారి జరిగే రంగంలో అమ్మవారు ఎవరో ఒకరి ద్వారా భవిష్యత్ పలుకుతుందని అందరి నమ్మకం. శాస్త్రీయంగా కనుక మనం బోనాల గురించి మాట్లాడుకుంటే ఇది ఆషాఢమాసం అనేది ప్రకృతి పండగ. అలాగే వేప మండలు, పసుపు ముద్దలు ఎక్కువగా వాడే ఈ ఆషాఢ బోనాలలో క్రిమి సంహారకంగా ఇవన్నీ పనిచేస్తాయి. వానాకాలము, సీజన్ చేంజ్ అవుతుంది కదా, ఈ వానాకాలం వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెడతాయి ఈ వేప మండలు. జాతర సమయంలో అందరూ కలిసికట్టుగా ఒకే కుటుంబంలా పాటించే సాంప్రదాయాల వల్ల మనమంతా అమ్మ ముందర ఒక్కటే అన్న భావన కూడా కలిగిస్తాం.

ఆషాఢమాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమంలో మనం ఆషాఢమాసంలో వచ్చే పండగలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక ఆషాఢమాసంలో వచ్చే మరొక పండగ తొలి ఏకాదశి. ఉత్తరాయణ పుణ్యకాలం గడిచి దక్షిణాయనంలోకి వెళ్లబోయే సమయం ఇది. అందుకే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే స్వామివారు మేల్కొంటారు. ఈ నాలుగు నెలలను చాతుర్మాస దీక్ష తీసుకొని గురువులు నియమనిష్టలు పాటిస్తారు.

ఆషాఢశుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా పండగ చేసుకుంటాం. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు పుట్టిన ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుని గౌరవించుకోవడానికి. ఇలా మనం సమాజంలో అందరినీ కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని అందించుకోవడమే పండగల మూలసూత్రం.

ఇక ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. చేతులకు కొత్త అందాన్ని తీసుకొచ్చే గోరింటాకు వెనకాల కూడా ఒక కారణం ఉంది. వర్షాకాలంలో తేమ వల్ల కొన్ని చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఔషధ గుణాలున్న గోరింటాకును పెట్టుకుంటారు. ఇన్ని సుగుణాలు విశేషాలు ఉన్న ఆషాఢ మాసం నిన్ననే మొదలైంది. ఈ నెల రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తూ భగవద్ధ్యానం చేసుకుంటూ నిత్య జీవితం గడపడమే ఆషాఢమాస ప్రత్యేకత. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324 0852 2324 0853 2955 0923. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండకోటపై ఘనంగా ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదాంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట ప్రభుత్వం తరఫున లంగర్ హౌజ్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా చైనీస్ స్నాచింగ్, పిక్ ప్యాకెటింగ్ నివారణకు హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫోటోలతో కూడిన ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీకాలని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు రాష్ట్ర గంగా జమున తహజీబులకు లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 3000కు పైగా ఆలయాల్లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. గత 6 నెలల్లోనే 9800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 35781 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 32109 కేంద్రాల్లో, అంటే దాదాపు 90% కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించి 100% లక్ష్యాన్ని సాధిస్తామని, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో 2000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 40 స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్లో 12 మీటర్ల పాదచారుల వంతెన, లిఫ్టు, ఎస్కలేటర్లు వంటి విమానాశ్రయ స్థాయి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఐటీ కారిడార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేలా ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా మైనింగ్ వీక్ ఒక సరికొత్త నాంది కానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. గత 12 ఏళ్లలో 700 మైనింగ్ బ్లాక్లు, 132 కమర్షియల్ బొగ్గు గనులకు విజయవంతంగా వేలం పూర్తి చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగంలో AI, డ్రోన్ టెక్నాలజీలను వాడుతున్నామని, బొగ్గు రంగంలో పోటీతత్వం కోసం కోల్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు బుధవారం హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు వల్ల అసమానతలు పెరగకుండా అవి మానవాళికి సేవ చేస్తూ గౌరవప్రదమైన ఉపాధిని సృష్టించేలా అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, లాంచ్ గర్ల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా జరిగిన ఒక శిక్షణతో 4 జూనియర్ కళాశాలల నుంచి 120 మంది ఇంటర్ విద్యార్థులను పాల్గొని కమ్యూనికేషన్, లీడర్షిప్, ఆర్థిక అవగాహన వంటి నైపుణ్యాలు పెంపొందించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర శాసనసభ సచివాలయం ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ సంస్థతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి డి శ్రీధర్బాబు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి వేదిక ద్వారా ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా ప్రైవేటు రంగాలు CSR నిధులు, NGOల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఈక్విప్ సంస్థ పనిచేస్తుందని స్పీకర్ తెలిపారు.

0: దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మైభారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ఈ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతి యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోనెపల్లి గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావులతో కలిసి ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: కొండపర్తిలో వాళ్ళకు ఈ పప్పు లడ్డు చేసుకోవడానికి మొట్టమొదట 50,000 తో స్టార్ట్ చేస్తే 3 నెలల్లో 15 లక్షల దాకా సంపాదించారు. జాతర టైంలో 5 లక్షలు సంపాదించారు 5-10 రోజుల. ఇప్పుడు ప్రతి రోజు ఆడ జాతర కాడ ముంగట వాళ్ళు షాప్ పెట్టుకుంటే ఈ పప్పు లడ్డుకు మినిమం గా 10,000 సంపాదిస్తారు. ఎండాకాలంలో అయితే మనోళ్ళు అంబలి కూడా చేసి అమ్మినారు.
0: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని కొన్ని తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి ఉకపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను యాక్షన్ ప్లాన్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న మ్యాపింగ్ను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్లో గల పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు SPG రమేష్ పిలుపునిచ్చారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నషాముక్త భారత అభియాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును సరైన పద్ధతిలో వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. AI ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు తాము కొనుగోలు చేసిన వరిధాన్య వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటి కోరారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ హెచ్చరించారు. ముఖ్యాంశాలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. ఏ స్వాగతం, సుస్వాగతం అందరికీ. షో టైం కార్యక్రమానికి, మరి షో టైం అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా మనందరం ఎంతో ఇష్టంగా పాల్గొనే క్విజ్ ప్రోగ్రాం. దీంట్లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అంటే చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించడమే. ఎక్కడ ఎలా అంటారా, నంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే సరి చూసుకోండి. 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. మరి అసలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం షో టైం. తొలి ప్రశ్న, ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడు ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, ఇంగ్లీష్ ఛానల్ ఈ దిన అతి పిన్న వయస్కుడైన ఈత గాడు ఎవరు అని చెప్పి. జవాబు ఏంటో తెలుసా? 11 సంవత్సరాల టామ్ గ్రెగరీ. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారంటే, బోయిన్పల్లి నుంచి శ్రీకాంత్, హరీష్ కుమార్, పీర్జదిగూడ నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, యాప్రాల్ నుంచి సూర్యశ్రీ, అలాగే రేపల్లె నుంచి, ప్రాంతం పేరు సరిగ్గా రాలే, రేపల్లె అని మాత్రం రాసేసి ప్రసాద్, రాంపురం నుంచి కట్ల సతీష్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, కడప నుంచి రేణుకా గోపరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నిమాన్ నుంచి పున్న వెంకటేశం, సైనిక్పూర్ నుంచి రమణీ సుబ్బారావు, నిజామాబాద్ నుంచి వేముల నరసింహరావు, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ, ఆదిలాబాద్ నుంచి సుధాకర్, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలు తీర్చడానికి మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 0402 2324 0852, 2324 0853, 2324 0853, 2955 0923. ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము కొత్తగా వివిధ భారతి కుటుంబంలోకి వచ్చేస్తున్నాము అని అంటారా? 0402324052 0423240852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కత్రినా కైఫ్ చాలామందికి ఇష్టమైన హీరోయిన్ కదా, మరి వీరి తొలి తెలుగు చిత్రం ఏంటి? కత్రినా కైఫ్ తొలి తెలుగు చిత్రం ఏది? జవాబు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

సూపర్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా. మరి ఇందాక నేను అడిగాను కత్రినా కైఫ్ తొలి తెలుగు చిత్రం ఏది అని, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మల్లేశ్వరి సినిమా వారి తొలి తెలుగు సినిమా అనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు, చందనగర్ నుంచి విజయ్ కుమార్, ఖైరతాబాద్ నుంచి పివి రావు, కేకే రావు, సూరారం నుంచి బ్రూస్లీ, కీసర నుంచి కాంచన కిట్టు, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి అరుణ్, సంతోష్ కుమార్, బల్కంపేట నుంచి రాము, ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, కార్వా నుంచి శ్రేయ, ఆర్మూర్ నుంచి రాధ, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్, పెడన నుంచి అప్పలరాజు, కోదాడ నుంచి శ్రీనివాసరావు, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, పుట్టపాక నుంచి భవానీ వెంకట, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. హంపాపురం నుంచి చిరంజీవి కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324-0852, 2324-0853, 2955-0923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా పాల్గొనాలి అంటే నంబర్ మరోసారి గుర్తు చేస్తాను, 0402324-0852. ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బోనాలు పండగ హైదరాబాద్లో తొలిగా ఎక్కడ ఏ గుడిలో ప్రారంభిస్తారు? ఇందాక ప్రత్యేక కార్యక్రమం విన్నా, వార్తలు విన్నా మీకు జవాబు తెలిసిపోతుంది. బోనాలు పండగ హైదరాబాద్లో తొలిగా ఎక్కడ ఏ గుడిలో ప్రారంభిస్తారు? జవాబు తెలిస్తే వెంటనే పంపించేయండి.

యమగోళ, యమ దొంగ. ఆహా, అందరూ ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుంచి చేసేసారు కదా. మరి యమగోళ సినిమా నుంచి మంచి పాట వినేశాము. ఇందాక నేను అడిగాను షో టైంలో మన హైదరాబాద్ మహానగరంలో బోనాలు పండగ ఎక్కడ తొలిగా మొదలు పెడతారని. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. గోల్కొండ కోటలోని అమ్మవారి టెంపుల్ నుంచి ఈరోజు మొదలైంది. సో మీ అందరూ రైట్ ఆన్సర్స్ చెప్పేశారు కాబట్టి అభినందనలు. ఎవరెవరు పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీక్లీ బజార్ నుంచి మురహరి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి బిజ్లీ వెంకటేష్, ఇంకా దేవరకొండ నుంచి గోపి, సోమాజిక నుంచి అశోక్, బుధన్, పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, కాశీబుగ్గ నుంచి సుదర్శన్, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి, ఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, నిజామాబాద్ నుంచి జప్ప భూమేశ్వర్, కుబేర్ నుంచి రంజిత్, సంధ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, కల్వకుర్తి నుంచి వెంకటేష్, అలాగే గిర్మాపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. 040 STD కోడ్, 2324 0852, 2324 0852, 2959 5359, 2923, ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో.

0: India and Belgium have agreed to deepen cooperation in areas including trade and investment, green energy transition, innovation and technology, connectivity, defence, security, regional and global issues, as well as people-to-people exchanges. The first meeting of the India-Belgium Strategic Dialogue was held in Brussels yesterday, marking a significant step towards strengthening bilateral relations. The United States has launched a new wave of strikes on Iran aimed at protecting vessels in the Strait of Hormuz. U.S. military said it completed a second wave of strikes on Iran yesterday that were aimed at degrading Tehran's ability to target vessels in the Strait of Hormuz. President Donald Trump is also weighing options to expand the U.S. military operation to loosen Tehran's grip on the critical waterway. The Rath Yatra of Lord Jagannath will begin today at Puri in Odisha. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have greeted the people on the occasion. Two-time Olympic medalist P.V. Sindhu produced one of her best performances of the season to outclass world number 5 Han Yue of China in straight games and storm into the quarterfinals of the Japan Open Super 750 badminton tournament today. PV Sindhu needed just 35 minutes to register a commanding 21-16-21-14 win over the higher-ranked Chinese shuttler in their second-round contest. In men's cricket, the second one-day international of the three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian time. Earlier, India defeated hosts England by 6 wickets in the first ODI at Edgbaston, Birmingham on Tuesday to lead the series 1-0. In football, defending champions Argentina defeated England 2-1 in the second semi-final at Atlanta Stadium in the USA to set up the title clash of the FIFA World Cup against Spain. Argentina will now play against Spain in the final on Sunday night. And now before we end the bulletin, the headlines once again. India calls for closer cooperation among BIMSTEC member countries to tackle security and economic challenges amid geopolitical conflicts. Defence Minister Rajnath Singh says government is ensuring development and national security progress on same path. Supreme Court suggests CBSE to introduce third language from class 5 or 6. India set to launch first hydrogen-powered train to promote green and sustainable rail mobility. PV Sindhu stuns world number 5 Han Yue of China in straight games to storm into quarterfinals of Japan Open badminton tournament. And in cricket, second ODI between India and England to be played in Cardiff this evening. With that, we end the midday news.
1: Akasavani వివిధ్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. హృదయన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన ఈ క్యాన్సర్ నేడు ఆధునిక వైద్యంతో, అనేక మార్పులు, టెక్నాలజీ పెరగడంతో ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేసి మళ్లీ పూర్వస్థితికి తీసుకురావచ్చని ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారు అంటున్నారు. అటువంటి ఆధునిక చికిత్సా విధానాల్లో రేడియేషన్ థెరపీ ఒకటని సునీత గారు అంటున్నారు. మరి క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ అంటే ఏంటి, దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఏ స్టేజ్లో రేడియేషన్ థెరపీని అవసరం పడుతుంది అనే విషయాల గురించి మనం డాక్టర్ సునీత గారు, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955092 ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ గురించి డాక్టర్ సునీత గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సునీత గారు.
5: నమస్తే అమ్మా.

0: రేడియేషన్ థెరపీ అంటే ఏంటండి, ఇది ఎలా పనిచేస్తుంది?
1: సో రేడియేషన్ థెరపీ అంటే ఇవి కొన్ని హై పవర్ఫుల్ కిరణాలు ఉంటాయన్నమాట. సో మనకు మామూలుగా డయాగ్నోస్టిక్ ఎక్స్రేస్ తీసుకుంటే వాటితోటి మనము మామూలుగా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటివి ఎలా చేస్తామో అలాంటి ఎక్స్రే సోర్సెస్ నుంచే కొంచెం హై ఎనర్జీ యూస్ చేసుకుంటూ డిఫరెంట్ మెషిన్స్ని ఉపయోగిస్తూ ఆ హై ఎనర్జీ రేడియేషన్ని మనం ఆ మెషిన్ నుంచి తీసుకురావటం జరుగుతుంది. ఈ రేడియేషన్ ఎప్పుడైతే బాడీలోకి వెంటర్ అవుతుందో, రేడియేషన్ అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది దీనివల్ల మనకు రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది. సో ఆ రేడియేషన్ని మనం కరెక్ట్గా దాన్ని మలుచుకొని ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో దానికి మాత్రమే ట్రీట్మెంట్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే రేడియేషన్ థెరపీ అనేది చాలా మంచి చికిత్స అవుతుంది. సో క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఆఫ్ ద టైమ్ ఎనీ క్యాన్సర్ పేషెంట్కి ఈ క్యాన్సర్ అనేది రేడియోథెరపీ అనేది అవసరం పడుతూ ఉంటుంది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే
3: అమ్మా,
2: చెప్పండి. డాక్టర్ చెప్పాడు ఏం చేయండి డాక్టర్ అని వాళ్ళని అనుకోండి మాట్లాడుతున్నా. రాజవల్లూరు తీసుకోబోను, రాజవల్లూరు తీసుకోబోలేదు. అప్పుడు అట్లుండే ఇప్పుడు కూడా క్యాన్సర్ తగ్గలే కదా, ఇప్పుడు అంతే వస్తాను కదా. మన మా చుట్టాలు కూడా క్యాన్సర్ తోటి తట్టుకోండు, మా చిన్నమ్మ క్యాన్సర్ తోటి, మా చెల్లి మా చిన్నమ్మ బిడ్డ క్యాన్సర్ తోటి. ఈ స్టార్టింగ్ లో ఏం తీసుకోవాలి క్యాన్సర్ రాకుండా ముందుగా? ఎస్, సో నాకు మీ ప్రశ్న అర్థమైంది. చాలామంది పేషెంట్స్కి ఫ్యామిలీలో ఎటువంటి అంటే క్యాన్సర్ ఉన్నా కానీ అందరికీ కూడాను ఫ్యామిలీ హిస్టరీలో వచ్చిందా, ఇది మొత్తం మన ఫ్యామిలీలో అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేసి చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ దీని గురించి ఒకటే ఒకటి చెప్తాను, ఓన్లీ 10-15% అంటే ఒక 15% మాత్రమే పేషెంట్స్కి ఈ ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతూ ఉంటుంది. అందరికీ అంటే ఫ్యామిలీలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే అందరికీ వస్తుందనేది లేదు. కానీ ఎప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మన ఇంట్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు నేనుంటే మా మదర్ కానీ లేకపోతే మా సిస్టర్ కానీ లేకపోతే నా డాటర్ కానీ, ఈ ముగ్గురు మాత్రమే మనకు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ 40 సంవత్సరాల కంటే తక్కువ వయసులో కనుక ఒక క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అయ్యారు అని అంటే అప్పుడు మనము ఇది ఫ్యామిలీ హిస్టరీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు అనేసి, అందరిలో ఉంటుంది అనేసి చెప్పలేము. సో వీళ్ళని జెంటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళమనేసి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అంటే పేషెంట్ని ట్రీట్ చేయాలి, అలాగే పేషెంట్కి సంబంధించిన ఇమీడియట్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అందరినీ పిలిచి కూడాను జెంటిక్ కౌన్సిలింగ్ చేసి మీ ఫ్యామిలీలో ఎవరికెవరికి ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. యా,
0: అంటే మేడం ఇప్పుడు వంశపారంపర్యంగా ఒక వ్యక్తికి ఒక రకమైన క్యాన్సర్ వస్తే మిగతా వాళ్ళందరికీ అదే క్యాన్సర్ వస్తుందా, లేకపోతే డిఫరెంట్ క్యాన్సర్స్
2: రావచ్చు ఒక్కొక్కళ్ళకి? అంటే ఒకళ్ళు ప్యాంక్రియాస్ ఉండొచ్చు, ఒకళ్ళకి బ్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు. సో అలా మల్టిపుల్ క్యాన్సర్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఆర్గన్ నుంచి, అంటే ఇప్పుడు తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, కొడుకుకి బ్రెస్ట్ క్యాన్సరే రావాలని రూల్ లేదు. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కనుక వాళ్ళకి ట్రాన్స్మిట్ అయితే కనుక ఆ జీన్ ఎక్కడ యాక్ట్ చేసినా కానీ, అంటే బాడీలో మొత్తం అంతా కూడా జీన్స్ ఉంటాయి, ఒక బ్రెస్ట్లోనే ఆ జీన్ ఉంటుందనేది ఉంటుంది. సో బాడీలో ఏ పార్ట్లో అయినా కానీ మనకి క్యాన్సర్ కిందకి. సో అలాంటి క్యాన్సర్స్లో ఖచ్చితంగా బ్రెస్ట్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాటిల్లో మనకు కొంచెం ఫ్యామిలీ హిస్టరీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
0: హలో
2: చెప్పమ్మా.
4: మేడం నమస్కారం. మేడం
2: నమస్తే అండి, చెప్పండి.
4: నిజామాబాద్ జిల్లా గోన్గోపుల దేశబోయిన రవి మేడం.
2: చెప్పండి
4: మేడం, ఇది క్యాన్సర్ ఎన్ని రకాలు, అంటే చిన్నపిల్లలకు వస్తుందా, పెద్దవాళ్ళకు వస్తుందా, వయసుకి ఏమైనా తేడా ఉందా?
2: ఎస్, నాకు అర్థమైందండి, మీకు క్యాన్సర్ గురించి మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు.
4: సో అంతే మేడం.
2: యా, సో క్యాన్సర్ అనేది ఎన్ని రకాలు అనేది చెప్పడానికి లేదు. ఎన్నైనా అంటే బాడీలో ఎటువంటి పార్ట్ కానీ, ఈవెన్ వెంట్రుకకు కూడాను క్యాన్సర్స్ వచ్చే ఉంటాయి. సో ఇప్పుడు మనకు క్యాన్సర్లో ఉమెన్లో ఇండియాలో ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది, ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. కామన్ క్యాన్సర్స్ గురించే చెప్తున్నాను. ఆ తర్వాత మెన్లో అంటే మగవాళ్ళల్లో మనకు ఈ ఊపిరితిత్తులకి సంబంధించినవి కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ వీళ్ళు గుట్కా కానీ పాన్ కానీ ఇలా తినే వాళ్ళకి నోట్లో

0: పుండ్లు రావటం కానీ, టంగ్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ మధ్యన మనది అంటే మన కంట్రీ కూడా వెస్టర్నైజ్ అయిపోతుంది, మన ఫుడ్ హ్యాబిట్స్, మన అలవాట్లు అన్నీ కూడాను మారిపోయాయి. దీనివల్ల మనకు జీర్ణాశయ సంబంధించిన క్యాన్సర్స్ అంటే రెక్టల్ క్యాన్సర్స్ కానీ, కోలానిక్ క్యాన్సర్స్ కానీ ఇవి కూడాను ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి అంటే మనకు బాడీ హ్యాబిట్స్ అవాటి పోను ఇంటర్వ్యూలో మధ్యలో మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి క్యాన్సర్స్, సో మగవాళ్ళల్లో హెడ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత లంగ్ క్యాన్సర్స్, ఇవి కూడాను మ్యాక్సిమం మగవాళ్ళల్లో ప్రివెంటబుల్ క్యాన్సర్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉమెన్లో కూడాను బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యా
1: మేడం, ఇప్పుడు ఈ క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ రేడియేషన్ థెరపీ ప్రాధాన్యత ఎలా ఉంది ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో?
0: ఎస్, సో ఇందాక నేను చెప్పినట్టు 80-90% ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కడ ఒక చోట వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత హెడ్ నెక్ క్యాన్సర్స్, వీటన్నిటిలో కూడాను రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది, ఐ మీన్ ప్రాధాన్యత ఉంటుందన్నమాట దాని ట్రీట్మెంట్ ప్రాసెస్లో. సో ఈ టెక్నాలజీలో ఒకప్పుడు అంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అంటే ఈ ఆంకాలజీ వింగ్కి వచ్చేటప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ 25-30 ఇయర్స్ బ్యాక్ మేము ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేసామో అప్పట్లో చాలా ప్రిమిటివ్ మెషిన్స్ ఉండేవి. సో దానివల్ల చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడాను కనిపించేవన్నమాట పేషెంట్స్. అంటే వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే క్యూర్ అయిపోయి ఉంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం కానీ, అంటే మోషన్కి వెళ్తే బ్లీడ్ అవ్వటం కానీ, యూరిన్కి వెళ్తే బ్లీడ్ అవ్వటం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించేవి. అలాగే హెడ్ నెక్ క్యాన్సర్స్లో వాళ్ళకి నోరు ఎప్పుడు తడి ఆరిపోవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగాను మనకు బాగా చర్మం అనేది నల్లగా అయిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మటుకు తగ్గాయి అన్నమాట.
1: అంటే రేడియేషన్ థెరపీతో తగ్గుతున్నాయి,
0: రేడియేషన్ థెరపీ టెక్నిక్స్లో చేయటంలో మనకు తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. టెక్నిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చాయి, హైయెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ వాడటం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతున్నాయి. అంటే ఇదెందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, చాలామంది పేషెంట్స్ మీకు ట్రీట్మెంట్ రేడియేషన్ థెరపీ ఇవ్వాలి అనగానే ఫస్ట్లోనే వాళ్ళకు ఒక భయంతో, లేకపోతే అంటే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళని వీళ్ళని సఫర్ అవ్వటం చూసుంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచించి మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు ఈ ట్రీట్మెంట్ వద్దు అనేసి తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అది అయిన తర్వాత, అడ్వాన్స్ స్టేజ్ అయిన తర్వాత అంటే ఇంకా ఏమి చేయలేని స్టేజ్లో అప్పుడు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మరీ మరీ చెప్పేది ఏంటి అని అంటే, రేడియోథెరపీ మెషిన్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి, వాటి వల్ల మనము భయపడే అవసరం లేదు, ఒకప్పటి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు మనము చూడట్లేదు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను వేముల నరసింహరావు, నిజామాబాద్ నుండి మేడం. నమస్కారం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: మేడం గారు, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు కదా, అయితే మా మనమరాలు ఈ రోజు తీసుకున్నాము 14 ఇయర్స్ మనమరాలకి, అయితే అది ఎన్ని డోసులు తీసుకోవాలి,
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనకు చాలా అందుబాటులో వచ్చింది, ఎక్కడ ఎటువంటి చిన్న సెంటర్స్లోకి వెళ్ళినా కానీ మనకు అందరికీ కూడాను ఈ వ్యాక్సిన్ అనేది అలవాటు, ఐ మీన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు అంటే ఇప్పటికీ కూడాను క్యాన్సర్లో ఎవరికి కూడాను వ్యాక్సిన్ లేదు, ఏ క్యాన్సర్కి కూడాను వ్యాక్సిన్ లేదు, ఒక్క సర్వైకల్ క్యాన్సర్కి తప్పించి వేరే ఏ క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదు. సో సర్వైకల్ క్యాన్సర్కి ఎందుకు వ్యాక్సిన్ వచ్చింది అని అంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది HPV వైరస్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు బాడీలో సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడైతే 15-16 ఇయర్స్ తర్వాత సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో, ఆర్ మ్యారేజెస్ తర్వాత స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఈ వైరస్ మనకు వెజైనా ద్వారా సర్విక్స్ వరకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అది కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఒక ఏమంటారు ఒక ఇల్లులాగా ఏర్పరచుకొని మన సెల్స్లోకి బాడీలోకి ఇంటిగ్రేట్ అయిపోయి అక్కడే ఉండి తొవ్వి ఒక క్యాన్సర్ లాగా, సర్వైకల్ క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక 20-25 ఇయర్స్ అమ్మాయికి అది సర్వైకల్ ఏది HPV వైరస్ లోపలికి వెళ్ళింటే అరౌండ్ 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అది సర్వైకల్ క్యాన్సర్ కిందికి మారే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-20 ఇయర్స్ టైం లేటెన్సీ పీరియడ్ అనేది ఉంది. అంటే క్యాన్సర్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత క్యాన్సర్ కింద టర్న్ అవ్వటానికి ఒక 15-20 ఇయర్స్ కూడాను పడుతుందన్నమాట. అప్పుడు ఇప్పుడు మనకు రెండు రకాలుగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి

ఏంటి అని అంటే, అసలు వైరస్ మన బాడీలోకి రాకముందే మనం బాడీ ఇమ్యూనిటీని పెంచితే దాన్ని, ఆ వైరస్ ఒకవేళ లోపలికి వెళ్ళినా బాడీలోకి వచ్చినా కానీ మన క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో దీనికోసం ఏం చేస్తున్నాము అని అంటే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేసి డెవలప్ అయింది. ఈ వ్యాక్సిన్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీ తీసుకున్నా ఎటువంటి కంపెనీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. టూ అంటే రెండు వైరసెస్కి సంబంధించిన ఏదో ఒకటి ఉంది, బై వ్యాలెంట్ వ్యాక్సిన్ అంటాం, తర్వాత క్వాడ్రివాలెంట్ అంటే ఫోర్ వైరసెస్కి సంబంధించినది ఒక వ్యాక్సిన్ ఉంది, ఇంకొకటి 9 వ్యాలెంట్ అని. మీ అఫోర్డబిలిటీని బట్టి ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్నా కానీ పెద్దగా ఇబ్బంది లేదు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మనకు నార్మల్గా 9 to 13 or 15 ఇయర్స్ ఏజ్ వరకు రెండు డోసెస్ ఇస్తే మటుకు సరిపోతుంది. అంటే ఇవాళ ఒక డోస్ ఇచ్చాము అని అంటే 2 నెలల తర్వాత ఇంకొక డోస్ ఇవ్వాలి. సో ఈ 2 డోసెస్ 15 ఇయర్స్ లోపలైతే, కానీ కొంతమంది 15 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చి అడుగుతారు, మేడం మాకు కూడా తీసుకోవాలని ఉంది, ఆ ఏజ్లో మాకు అవగాహన లేదు, మేము ఇప్పుడు తీసుకోవచ్చా అనేసి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు 2 డోసెస్ సరిపోవు, 3 డోసెస్ వేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ 25 ఇయర్స్ పెద్దగా దీని ఉపయోగం

0: ఇచ్చాము అని అంటే 2 నెలల తర్వాత ఇంకొక డోస్ ఇవ్వాలి. సో ఈ 2 డోసెస్ 15 ఇయర్స్ లోపలైతే, కానీ కొంతమంది 15 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చి అడుగుతారు, మేడం మాకు కూడా తీసుకోవాలని ఉంది, ఆ ఏజ్లో మాకు అవగాహన లేదు, మేము ఇప్పుడు తీసుకోవచ్చా అనేసి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు 2 డోసెస్ సరిపోవు, 3 డోసెస్ వేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ 25 ఇయర్స్ పెద్దగా దీని ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పటికే మనకు వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అని అంటే వాళ్ళని రెగ్యులర్గా ప్యాప్ స్మియర్స్ చేయించుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. సో వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో, ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ రెగ్యులర్గా ప్యాప్ స్మియర్స్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 2 to 3 ఇయర్స్ చేయించుకోవాలి అని గైడ్ లైన్స్ చెప్తూ ఉంటాయి, కానీ అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ మనం చేయించుకోవటం అంటే చాలామందికి కుదరకపోవచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళటం అది కష్టం అనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చెప్తాము అని అంటే అట్లీస్ట్ 3 టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ టైం, అంటే మేబీ ఒక 25-30 ఇయర్స్లో ఒక ఫస్ట్ ప్యాప్ స్మియర్, మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత ఇంకొక ప్యాప్ స్మియర్, ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఒక ప్యాప్ స్మియర్, ఇలాంటి 3 ప్యాప్స్మియర్స్ అన్న నెగిటివ్ వస్తే కనుక అట్లీస్ట్ మనకు లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ 2 పద్ధతులు అంటే ఎప్పుడైతే మనం అడ్హెర్ అవుతామో ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము బారిన పడకుండా చూసుకోవచ్చు.
1: హలో
0: అమ్మ చెప్పండి.
2: హలో,
1: మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కట్ అవుతుంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో మేడం,
1: మాట్లాడండి.
2: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. హలో
0: చెప్పండి.
1: చెప్పండి, మాట్లాడండి.
2: సమస్య మా భార్యకండి, ఆమెకు 2016లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మేడం.
0: ఓకే,
2: అయితే అప్పుడు 8 కిమోథెరపీలు 15 రేడియేషన్ థెరపీలు చూశారు, కొంచెం నయమైపోయింది. ఇప్పటి వరకు అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతి 6 మంత్స్ ఒకసారి వచ్చి మేము యశోద హాస్పిటల్లోనే చెకప్ చేయించుకుంటాము. అక్కడ జగదీశ్వర్ గౌడ్ సార్ అన్నప్పుడు అప్పుడు ఆయన చేశారు. ఉంది కానీ దాని పిఆర్ పాజిటివ్ ఉంది మేడం. మీరు అది భవిష్యత్తులో ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అని కొంచెం.
0: నాకు అర్థమైందండి. పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు చేసుకోవాలి అనేసి. సో ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవటం, ఫాలోఅప్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మాకు ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది, ఇంకా మళ్ళీ ఈ జబ్బు రాదు కదా, మాకెందుకు అవసరం లేదు అనేసి చెకప్స్కి వెళ్ళరు. ఈ చెకప్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆర్ వచ్చే అవకాశం ఉన్నా కానీ వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ అంటే క్యాన్సర్ మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది అనేసి అనిపిస్తే అర్లీ స్టేజ్లోనే మేము పికప్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ అది రికరెన్స్ అని కన్ఫర్మ్ అయితే వెంటనే దాన్ని అర్లీ స్టేజ్లోనే మనము రికరెన్స్ని పట్టుకొని దాన్ని వెంటనే ట్రీట్ చేసుకుంటే కనుక ఇంకా సర్వైవల్స్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం అనేసి ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఫాలోఅప్స్ ఫస్ట్ 2 ఇయర్స్లో చాలా రెగ్యులర్గా every 3 months కంపల్సరీ రమ్మని చెప్తాము. ఇది నార్మల్గా అందరికీ చెప్పేది, కానీ కొంతమంది పేషెంట్స్కి ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి మీ రిస్క్ని బట్టి మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా రమ్మనే దానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఫస్ట్ 2 ఇయర్స్లో every 3 months కంపల్సరీ ఫాలోఅప్ చెకప్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కొంచెం క్యాన్సర్ రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్సిడెన్స్ అనేది. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ వరకు every 6 months రమ్మని చెప్తాం. ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత every year కూడాను రమ్మని చెప్తూ ఉంటాము. అంతకుమించి అయితే ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ప్రకారం after 10 years 15 ఇయర్స్ ఇంకా రిస్క్ ఉంటుందా అనేసి, ఎటువంటి పేషెంట్ అయినా కానీ ఈవెన్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిపోయినా కానీ కంపల్సరీ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఈ క్యాన్సర్ అనే కాదు, వేరేది ఏదైనా కానీ మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకని రెగ్యులర్గా ఫాలోఅప్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో

0: నేరుగా మాట్లాడచ్చు. మేడం, మీరు ఇందాక అన్నారు చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి, ఈవెన్ వెంట్రుకకు కూడా క్యాన్సర్ వస్తుందని. సో వీటన్నిటికీ కూడా రేడియేషన్ థెరపీ అవసరమా?
1: అన్నిటికీ అవసరం పడదు. యూజువల్గా రేడియేషన్తోనే క్యూర్ అయ్యేవి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సరే తీసుకోండి, దాంట్లో ఫస్ట్ 1 or 2 స్టేజెస్ వరకు కూడాను సర్జరీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం యంగ్ ఏజ్ ఉంటే కూడాను. ఆ తర్వాత ఒకసారి స్టేజ్ దాటిపోయిన తర్వాత, సెకండ్ స్టేజ్ తర్వాత మనకు సర్జరీ తోటి కంప్లీట్ క్యూర్ ఉండదు. ఓకే, అలాగా బ్రెస్ట్ క్యాన్సర్స్ తీసుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకప్పుడు కంప్లీట్గా మాస్టెక్టమీ అనేసి చేసేవాళ్ళు, అంటే కంప్లీట్ బ్రెస్ట్ రొమ్ము మొత్తం తీసేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం, 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్లో కూడాను మనము బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మన అంటే జీవన శైలి కానీ లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల యంగ్ ఏజ్లో కూడాను వస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు మనం కంప్లీట్ బ్రెస్ట్ కూడాను తీయకూడదు. ఎందుకు అని అంటే వీళ్ళకి లాంగ్ టర్మ్స్ ఏమవుతుంది అంటే, ఒక ఆర్గన్ పోతే కనుక ఒక రకమైన నార్మల్ లైఫ్ స్టైల్లోకి రాలేకపోతారు. ఆ లైఫ్ స్టైల్లోకి రావటానికి అనేసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, కంప్లీట్ బ్రెస్ట్ తీయకుండా ఓన్లీ ఎక్కడైతే లంప్ ఉందో దానికి మాత్రమే తీసేసి తర్వాత మిగతా లంప్కి మిగతా బ్రెస్ట్కి మొత్తము రేడియేషన్ ఇస్తాం. సో అలాగా ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క దీనికి బట్టి మనము రేడియేషన్ థెరపీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం.
0: హలో,
2: నమస్కారం.
0: నమస్తే అండి, మీరు రేడియో సౌండ్ తగ్గించాలి, కాల్ కట్ అవుతుంది, మాట్లాడండి, మీ సమస్య అంటే చెప్పండి.
2: పెద్ద పేగుకు 2 గడ్డలు అన్ని ఆపరేషన్ అయిపోయింది, తీసేసిండు. కానీ ఇది పేగు పైట వేసారు మేడం, మోషన్ బ్యాక్ గడ్డ వేసిండు. అది లైఫ్ లాంగ్ బయటనే ఉంటుందా మేడం? బయటనే ఉంటుందా అని అంటున్నారు. అది నాకు అది అది ప్రాబ్లం, లోపలికి వేయలేరా మేడం అని అనుకోవడం చేస్తున్నాను.
1: సో దీన్ని మనము కొలాస్టమీ అనేసి అంటూ ఉంటాం. ఈ కొలాస్టమీ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఎస్పెషల్లీ పెద్ద పేగ అంటే రెక్టంకి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఈ రెక్టంకి సంబంధించిన క్యాన్సర్స్లో కూడాను అది కింద అంటే యానల్ మార్జిన్ నుంచి ఎంత పైకి ఉంది అనే దాన్ని బట్టి కొలాస్టమీ పర్మనెంట్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. సో కింద ఉన్నవి అంటే లోయర్ థర్డ్ రెక్టంలో ఉండే కేసెస్లో ఖచ్చితంగా కొలాస్టమీ అనేది 99% అందరికీ వాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, అంటే కొలాస్టమీ అంటే మనము పేగుని అంటే మోషన్కి వెళ్ళే ద్వారాన్ని మనము తీసేసి అబ్డోమెన్ పైన మనము ఒక హోల్ లాగా పెట్టేసేసి దాంట్లో నుంచి బ్యాగ్ అటాచ్ చేసేస్తే దాంట్లో నుంచి మోషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీని బట్టి ఎవ్రీ డే కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈ కొలాస్టమీ అనేది యూజువల్గా లోయర్ థర్డ్ దగ్గరగా యానల్ మార్జిన్ ఉన్న దగ్గరగా ఉన్న పేషెంట్స్లో కంపల్సరీ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో వీళ్ళకి చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, లైఫ్ అనేది చాలా ముఖ్యం, బ్రతకడం అనేది చాలా ముఖ్యం, అంతేకాని కొలాస్టమీ ఇబ్బంది పెడుతుంది అనేసి మనము ఆ సర్జరీలు కూడా చాలామంది కొలాస్టమీ అనగానే పేషెంట్స్ మాకు వద్దు, ఆ బ్యాగ్ బయట పెడితే మాకు కష్టం అనిపిస్తుంది, వద్దు అనేసి సర్జరీ చేయించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళందరూ తర్వాత మాకు చాలా అడ్వాన్స్ స్టేజెస్లో రావటం, ఆ తర్వాత అసలు ఏ రకమైన ట్రీట్మెంట్లు అంటే సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఏ రకమైన ట్రీట్మెంట్లకు కూడాను తగ్గని పరిస్థితిలో ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్స్కి కొంత దూరంలో ఉంది, కాస్త అంటే మనకు కొంత మార్జిన్ ఉంది, కరెక్ట్గా సూచెస్ చేయడానికి మనకు ప్లేస్ ఉంది అని అంటే, అలాంటి పేషెంట్స్లో ఓన్లీ టెంపరీ కొలాస్టమీ అనేసి చేస్తాం. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత అలాగా టైం తీసుకొని ఆ కొలాస్టమీ క్లోజర్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో అది మీకు డిసీజ్ ఎక్కడ ఉంది, ఈ లొకేషన్ బట్టి దాని కొలాస్టమీ అవసరమా లేదా, కొలాస్టమీ అవసరమైతే అది పర్మనెంట్ కొలాస్టమీయా కాదా అనేసి చెప్పడానికి వీలవుతుంది. అండ్ పర్మనెంట్ కొలాస్టమీ అవసరమైన ప్రతి పేషెంట్స్లో అది కంపల్సరీగా చేయించుకోవాల్సిందే. ఎందుకు అని అంటే ఆ కింద ఏరియాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, దానికోసం అనేసి నీట్గా అదంతా కూడాను ఆ పార్ట్ అంతా క్లియర్ చేస్తూ కంప్లీట్ సర్జరీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
0: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన

0: డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
1: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో మేడం, ఇందాక మీరు సర్జరీస్ గురించి చెప్పారు. యంగ్ ఏజ్ వాళ్ళకైతే మేము సర్జరీస్ చేస్తామని, అసలు ఈ సర్జరీకి, కీమోథెరపీకి, ఈ రేడియోథెరపీకి ఏంటి మేడం తేడా, డిఫరెన్స్ ఏంటంటారు?
2: ఓకే, రేడియేషన్ అంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్స్లో మూడు భాగాలు, మూడు ఇంపార్టెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. కీమోథెరపీ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి, ఇమ్యూనోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఆ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చే డాక్టర్ని మనం మెడికల్ ఆంకాలజిస్ట్ అనేసి అంటాం. అంటే ఆ మెడిసిన్స్ బాడీలోకి ఎక్కిచ్చేస్తారు నోటి ద్వారా కానీ, ఐవి, యూజువల్గా ఐవి అంటే నరాల్లోకి ఎక్కిచ్చే ట్రీట్మెంట్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట కీమోథెరపీస్లో. ఆ తర్వాత సర్జరీ ఏంటి అని అంటే ఆపరేషన్ చేసి తీసేసే, అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ భాగాన్ని తీసేదాన్ని సర్జికల్ ఆంకాలజీ అని అంటాం. ఆ తర్వాత మా స్పెషాలిటీ వచ్చేసరికి రేడియోథెరపీ అనేసి అంటాం. రేడియోథెరపీ అంటే ఇందాక చెప్పినట్టు పవర్ఫుల్ ఎక్స్రేస్ ట్రీట్మెంట్, అంటే ఆ కిరణాలతోటి మనం ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని కరిగించేదానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: అంటే ఇప్పుడు అందరికీ రేడియోథెరపీ అవసరం ఉండదు, సర్జరీస్
2: కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి అసలు అవసరం ఉండదు. అది ఒక్కొక్క డిసీజ్, ఒక్కొక్క స్టేజ్ని బట్టి మనం అవసరమా కాదా అనేసి చెప్తూ ఉంటాం. అందుకని అంటూ ఉంటాం, ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక, చాలా చిన్న స్టేజ్లో వస్తే ఒక్కొక్కసారి చిన్న లంప్ ఉంటే కనుక దాన్ని సింపుల్గా సర్జరీ చేసి వదిలేసినా కానీ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడదు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి.
2: నమస్తే అండి, చెప్పండి.
3: శివగాని సోమయ్య, ఖండాగర్ గ్రామం, సూర్యాపేట జిల్లా అండి.
2: చెప్పండి
3: మేడం గారు. నమస్కారం అండి. అది ఇప్పుడు క్యాన్సర్ అంటే మన శరీరంలో అసహజంగా కణజాలం పెరగడమే కదా క్యాన్సర్ అయితే.
2: అంతే,
3: అయితే ఇప్పుడు కొన్ని రకాల పెంపుడు జంతువులు, ముఖ్యంగా పిల్లులు, వీటి కొన్ని కారణం అనేది గతంలో ఎక్కువ వింటుండే
2: వాళ్ళము
3: అనేది అదొకటి. అసలు ప్రమాదకరమైన క్యాన్సర్లు స్త్రీలలో ఏంది, పురుషులలో ఏంది చెప్పండి. ఇప్పటికూడా చికిత్స ఇంకా అందుబాటులో లేని.
2: యా, సో కుక్కలు, పిల్లులు, వాటి వల్ల క్యాన్సర్లు వస్తాయా అనేసి అడిగారు. అటువంటిది ఏమీ లేదు, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. అంతకుమించి ఇందాక చెప్పినట్టు ఉమెన్లో క్యాన్సర్స్ ఏమి ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. మెన్లో ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత అదే నోటికి సంబంధించిన బకల్ మ్యూకోజ్ అంటాం కదా అది, లేకపోతే టంగ్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఈ జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్స్, తర్వాత స్మోక్ ఎక్కువగా చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్, ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మన దగ్గర.
1: నమస్తే అండి, పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి షామ్నాపూర్.
1: చెప్పండి.
4: మేడం, మా రిలేషన్లో ఒక వ్యక్తికి వచ్చింది క్యాన్సర్, అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, చూపించుకున్నారు, ట్యాబ్లెట్స్ అవి వాడిండ్రు. అయితే వాళ్ళు పిల్లలతో ఫ్రీగానే ఉండొచ్చా, వాళ్ళ అన్న వాళ్ళ అన్నం తినడం కానీ, వాళ్ళు తినే ఆహారం పిల్లలకు పెట్టడం కానీ, అలాంటివి వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందా?
2: యా, సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఒక ట్యాబూ లాగా ఉంటుంది, క్యాన్సర్ పేషెంట్స్ అనగానే వాళ్ళని ముట్టుకుంటే మళ్ళీ క్యాన్సర్ వస్తుందా, లేకపోతే వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే కనుక పిల్లలతో పాటు ఉంటే. సో ఇది ఎందుకు వచ్చింది అనేది మనం చెప్పలేము. అయితే అయోడిన్ థెరపీ కానీ, లేకపోతే పెట్ స్కాన్స్ ఇలాంటి థెరపీస్ ఇచ్చే పేషెంట్స్లో మాత్రమే పేషెంట్కి చిన్న పిల్లల నుంచి దూరంగా ఉండమని చెప్తాము, కొద్ది రోజులు మాత్రమే. అండ్ వీళ్ళని పేషెంట్ని, అది అంటే అయోడిన్ థెరపీ అంటే యూజువల్గా థైరాయిడ్ క్యాన్సర్స్లో ఇస్తూ ఉంటాం, అది కూడాను అంటే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాము పేషెంట్ నుంచి, ఇంకా సఫిషియంట్, ఇంతకంటే తక్కువ సేఫ్ లెవెల్స్ ఆఫ్ రేడియేషన్ మాత్రమే ఎమిట్ అవుతున్నాయి అని అనుకున్న పేషెంట్స్కి మాత్రమే. సో అలాంటి పేషెంట్స్ని ముంచి మాత్రమే మనం పిల్లల్ని దూరంగా ఉండమని చెప్తాము. మిగతా నార్మల్ క్యాన్సర్ పేషెంట్స్ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే మిగతా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, వీళ్ళల్లో ఎవరూ కూడాను పేషెంట్ని సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ లాంటి డిసీజ్ కాదు, లేకపోతే ఇదేది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు, ఒకళ్ళ నుంచి ఒకరికి పాకే జబ్బు అసలు కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. ఎంతవరకు అంటే వాళ్ళకి

0: ఒక రకమైన డిప్రెషన్ కూడా ఉంటుంది ఆ టైంలో. క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇది చాలా లాంగ్ టర్మ్ నడుస్తూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి ఈవెన్ సంవత్సరం 1 or 1.5 years కూడాను ట్రీట్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళు పక్కన ఉంటే ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంటుంది.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955092-3 ఈ నెంబర్లకు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. నా ఏజ్ 60 సంవత్సరాలు అండి. నాకు ఇది లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ లో చిన్న లంప్ లాగా అయింది, సర్జరీ చేసిండండి. నాకు డాక్టర్ ఏనా అండి మీరు?
0: డాక్టర్ గారిని మాట్లాడుతున్నాను, చెప్పండి.
2: నాకంటే సింటమ్స్ ఏం లేకుండా అండి, మా ఫ్రెండ్ కు తోడెళ్తే నేను క్యాజువల్ గా టెస్ట్ చేయించుకుంటే అది బయటకు వచ్చింది అనమాట.
0: ఓకే,
2: అయితే సర్జరీ చేసిండండి. సర్జరీ తర్వాత 15 సిట్టింగ్స్ కీమో ఇచ్చింది, రేడియేషన్ ఇచ్చిందండి.
0: ఓకే,
2: అంటే దీంతో నాకు తగ్గిపోతుంది అంటారా ఫ్యూచర్ లో మళ్ళీ రాకుండా అది?
0: సో అందరికీ క్యాన్సర్ అనగానే ఫస్ట్ డౌట్ భయము, అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ కంటే కూడాను ఇది ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తుందా అనేసి అదొక రకమైన భయం ఉంటుంది. సో మనకు వచ్చే స్టడీస్ అన్నిట్లో కూడాను, ఇప్పుడు జరుగుతున్న స్టడీస్ అన్నిట్లో కూడాను ఈ పేషెంట్స్కి ఫ్యూచర్లో రికరెన్సెస్ రాకుండా ఉండటానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరము, ఎన్ని సైకిల్స్ కీమోథెరపీస్ అవసరము, ఎన్ని సైకిల్స్ రేడియేషన్ అవసరము, ఇదంతా కూడాను రాకుండా ఉండటానికే మనం చేసే ప్రయత్నము. ఒకవేళ వస్తే కనుక నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికోసమే మనం ఫాలోఅప్ అనేది కూడాను చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో ఎవరికి రాదు అని చెప్పడానికి మనమేమీ భగవంతులం కాదు. ఓకే, సో అది మన చేతుల్లో ఉండదు. యూజువల్గా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఫార్ములేట్ చేస్తే, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి, అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందరే మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అంటే ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే కంప్లీట్గా రొమ్ము తీసేయడము, తర్వాత అందరికీ 6 సైకిళ్ళకి కీమోథెరపీలు ఇవ్వటము, ఆ తర్వాత అందరికీ రేడియేషన్లు ఇవ్వటము, ఇలాంటి ట్రీట్మెంట్లు నడిచేవి. ఇప్పుడు అట్లాగా అన్ని రకాల ట్రీట్మెంట్లు అందరికీ ఇవ్వటం లేదు. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి పేషెంట్ కీమోథెరపీకి రెస్పాండ్ కాకపోవచ్చు, ప్రతి పేషెంట్ ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ కాకపోవచ్చు. అందుకనే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఫస్ట్ మీది ఏ టైప్ ఆఫ్ బయాలజీ అని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో బయాప్సీకి ఎప్పుడైతే, అంటే ట్రీట్ ఇది క్యాన్సర్ అనేసి తెలిసిన వెంటనే ఎప్పుడైతే మనము, అంటే మనము సపోజ్ లంప్ అన్నారు, లంప్ అనిన వెంటనే మీరు వెళ్ళి చూపించుకున్నారు, స్కాన్ చేశారు, స్కాన్లో లంప్ అనేసి కన్ఫర్మ్ అయింది, అంటే క్యాన్సర్ అనేసి కన్ఫర్మ్ అయింది, అప్పుడు మనం వెంటనే దాన్ని ఒక పీస్ తీసేసి బయాప్సీకి పంపిస్తాం. ఆ బయాప్సీలో అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అంటే కీమోథెరపీకి లొంగుతుందా, హార్మోనల్ థెరపీకి లొంగుతుందా, ఇమ్యూనోథెరపీకి లొంగుతుందా, ఇవన్నీ కూడాను ముందుగానే డిటెక్ట్ చేసి చెప్తాం. ఎందుకు ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్ అనేసి భయపడుతూ ఉంటారు ఎక్కువ, అది బాడీలో అక్కడ ఇక్కడ పాకేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి ఈ పేషెంట్స్ అందరికీ, ట్రిపుల్ నెగిటివ్ ఉన్న పేషెంట్స్కి సర్జరీ కంటే ముందరే కీమోథెరపీ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే హర్టు పాజిటివ్ కేసెస్ ఉంటాయి, వాళ్ళల్లో ఇమ్యూనోథెరపీ ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. అందుకనేసి కీమోథెరపీ కంటే కూడా ఇమ్యూనోథెరపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ముందు ఇమ్యూనోథెరపీ ఇచ్చేసేసి ఆ తర్వాత, సో ఒకప్పుడు రికరెన్సెస్ ఎందుకు ఎక్కువగా ఉండేవి అని అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ నడిచేది. ఇప్పుడు రికరెన్సెస్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో మనది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ముందుగానే మనము తెలుసుకుంటున్నాము. తర్వాత ఈ క్యాన్సర్ ఈ టైప్ అనేసి తెలిసిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఏ అంటే హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్కి ఓన్లీ హార్మోన్సే ఇచ్చే అవకాశం కూడా ఉంది స్టేజ్ని బట్టి. సో ఆ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనకు సాధ్యమైనంత వరకు మనకు క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. యా,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి.
3: మేడం, రేడియేషన్ ఉంటే క్యాన్సర్కి ఇస్తారా, ఏ వ్యాధికి ఇస్తారా? వాళ్ళు క్యాన్సర్ ఇస్తే ఏ క్యాన్సర్ ఎక్కువ ఇస్తారు?
0: యా, సో చాలా మంచి ప్రశ్న అడిగారు. రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్లోనే ఇస్తారా, అదర్ క్యాన్

0: సో ఎస్పెషల్లీ బినైన్ కండిషన్స్లో కూడాను, అంటే ఇప్పుడు మనకు కొంతమందికి ఫేషియల్ పెయిన్ అనేసి ట్రైజనల్ న్యూరాలజీ అనేసి ఒక రకమైన పెయిన్ ఉంటుందన్నమాట. ఫేస్ అనేది ఎప్పుడు కూడాను అప్పుడప్పుడు సడన్గా ఒక షాక్ లాంటి సింప్టమ్స్ అనమాట. ఫేస్లో దవడ దగ్గర కానీ లేకపోతే కనుక ఈ చీక్ దగ్గర కానీ బాగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అది పల్సెస్లో ఇలా పెయిన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పేషెంట్స్లో ఈ ట్రైజనల్ నర్వ్ అనేది కొన్ని కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ లో ఒకవేళ అంటే న్యూరోసర్జికల్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఆర్ఎఫ్ఏ కానీ లేకపోతే ఎంవిడి ఇట్లాంటి సర్జరీస్కి ఫిట్నెస్ ఉండదు కొంతమంది పేషెంట్స్కి. అంటే న్యూరోసర్జరీ టాలరేట్ చేసేంత ఫిట్నెస్ లేని పేషెంట్స్లో మనం ఏం చేస్తాము అని అంటే వాళ్ళకి సింగిల్ డోస్లో ఆ ఏరియాలో నర్వ్ని అబ్లేట్ చేస్తూ మనము రేడియేషన్ ద్వారా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి కుదురుతుంది. ఇదే కాకుండా మనకు ష్వానోమాస్ కానీ అదర్ బినైన్ కండిషన్స్లో కూడాను రేడియేషన్ థెరపీ అనేది చాలా అవసరం పడుతుంది. అండ్ చిన్న చిన్న ట్యూమర్స్, ఒకప్పుడు బ్రెయిన్ అంతా ఓపెన్ చేసి సర్జరీ చేసే అవసరం లేకుండా చిన్న చిన్న ట్యూమర్స్ అంటే ష్వానోమాస్ కానీ ఎప్పుడైతే మనకు నర్వ్ దగ్గర ఉన్నాయో చాలా కష్టం ఈ సర్జరీస్ చేయటం అని అనుకున్నామో అలాంటి పేషెంట్స్లో ఇప్పుడు డైరెక్ట్ సింగిల్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఎస్ఆర్ఎస్ అనేసి అంటాము, రేడియో సర్జరీ అంటాము. ఎందుకంటే సింగిల్ ట్రీట్మెంట్లో కూడాను చిన్న ట్యూమర్స్ని అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్ని కూడాను మనం రేడియేషన్ థెరపీ ద్వారా క్యూర్ చేయడానికి కుదురుతుంది.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నమస్కారం మేడం, నేను నరసింహారావు అండి, నాంపల్లి నుండి అండి.
0: చెప్పండి
2: మేడం. నమస్కారం అండి. ఇప్పుడు బేసికల్గా మనం డిటెక్ట్ చేయడానికి కోసం బయాప్సీ తీస్తారు కదండి.
0: యా,
2: ఈ బయాప్సీ అనే దాంట్లో మైనర్ అంటే ఆల్మోస్ట్ 1 mm 2 mm చిన్న చిన్న ఉన్నాయనుకోండి, దాని నుంచి మనం బయాప్సీ కలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్లేస్ నుంచి తీస్తున్నాము పక్క నుంచి తీస్తున్నాము అనేది అక్యురసీ అనేది ఉంటుంది కదండి, అది డిఫైన్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయండి? అది జనరల్ గా మనం ప్రతిదాన్ని నమ్మడం వచ్చా? మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇలాంటి కేసుల్లో.
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకప్పుడు చాలా బ్లైండ్గా మనకు అంటే ఎక్కడ కనిపించినా కానీ అక్కడ బ్లైండ్గా వెళ్ళిపోయి నీడిల్ పెట్టేసేసి సింపుల్గా ఎఫ్ఎన్ఏసీ అనేసి చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు మనకు చాలా సొఫిస్టికేటెడ్గా అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ లేకపోతే ఇంకా ఈవెన్ సిటీ గైడెడ్ కానీ లేకపోతే ఈవెన్ ఎంఆర్ఐ గైడెడ్ కానీ బయాప్సిస్ అనేది చేయటానికి కుదురుతుందన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడాను స్టీరియోటాక్టిక్ బయాప్సిస్ అనేసి కూడాను కొత్తగా పద్ధతులు వచ్చాయి. సో దీంట్లో ఏం చేస్తాము అని అంటే రేడియాలజీ అసిస్టెన్స్ తీసుకుంటూ ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ నాకు లోపల లంగ్లో ఎక్కడో చిన్నగా ఒక చిన్న ట్యూమర్ ఉంది, అది క్యాన్సర్ అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు, కానీ దాన్ని అలాగే వదిలేస్తే అది అలాగే పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది పోనీ అలాగే కొద్ది రోజులు ఫాలోఅప్లో పెట్టి చూద్దామంటే ఆ టైంకెల్లా అది మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి కూడా పాకే అవకాశం ఉంటుంది. అలాంటి హై సస్పీషియస్ ఉన్న లీజన్స్ అన్నిటినీ కూడాను మనము సింపుల్గా సిటీ స్కాన్ గైడెన్స్ తోటి ఎక్కడ ట్యూమర్ ఉంది, నీడిల్ని కూడాను మనం ఆ గైడెన్స్ తోటి మనం ఆ కరెక్ట్గా ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాని నుంచి మాత్రమే బయాప్సీ శాంపిల్ తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ గైడెడ్ బయాప్సిస్ అనేవి ఇప్పుడు చాలా కామన్గా అయిపోయాయి. ప్రతి పేషెంట్కి కూడాను మనము గైడెడ్ బయాప్సిసే చేస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ గైడెన్స్ మోస్ట్ కామన్గా చేస్తాం. కొంతమంది పేషెంట్స్కి అల్ట్రాసౌండ్లో కొంచెం కష్టంగా ఉంది, కనిపించట్లేదు, చాలా చిన్నది ఉంది, కష్టమైన లొకేషన్లో ఉంది అని అంటే అప్పుడు సిటీ గైడెన్స్ కానీ ఈవెన్ ఎంఆర్ఐ గైడెన్స్లో కానీ చేయడానికి కుదురుతుంది.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారు ప్రత్యక్షంగా ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్తో డాక్టర్ సునీత గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. డాక్టర్ సునీత గారు, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నరసింహరావు మేడం, మేము బోడపల్లి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి.
3: బోడపల్లి, అదే నాకు ఆపరేషన్ అయింది మేడం, అది పేగు తీసేది కెమోథెరపీ అయిపోయింది, అంత అయిపోయింది. ఈ పేగు బయట వేసారు మేడం, ఈ బ్యాగ్ వేసిండ్రు, లైఫ్ లాంగ్ బయట ఉంటది అని చెప్తున్నారు మేడం. అది అట్లా అంతే ఉంటదా మేడం? అది అని మనం తెలియదు.
0: Yeah.

0: ఇందాకే మాట్లాడాము ఈ కాలర్ తోటి. సో వీళ్ళకి పదే పదే అదే ఆలోచనలో ఉంటుందన్నమాట. మనకి ఒకటే ఒకటి చెప్తాను, ఫస్ట్ క్యాన్సర్ క్యూర్ అవ్వటం ఇంపార్టెంట్, తర్వాత మనిషి బ్రతకడం ఇంపార్టెంట్, ఈ తర్వాతనే బ్యాగ్. ఇవి కొన్నిసార్లు పర్మనెంట్ కొలాస్టమీ అవసరం పడినప్పుడు అది తప్పదు. కొలాస్టమీ అనే కాదు, ఈవెన్ యూరిన్లో క్యాన్సర్స్, యూరిన్ బ్యాగ్లో కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి యూరిన్ బ్యాగ్ కూడా బయటకు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు అది చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, కానీ బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ అనేది చాలా ప్రెషియస్, దాని అది ఆలోచించాలి తప్పించి దానికోసం అనేసి అది డిస్కంఫర్ట్ అనేసి ఇది మనము దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే కుదరదు.
1: డాక్టర్ సునీత గారు, ఇప్పుడు రేడియేషన్ థెరపీకి ఒక పేషెంట్కి రేడియేషన్ థెరపీ అంటే వాళ్ళ కండిషన్స్ బట్టి మా మినిమం అండ్ మ్యాక్సిమం ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సిట్టింగ్స్లో ఈ రేడియేషన్ థెరపీ చేయాల్సి వస్తుంది?
0: ఎస్, ఒకప్పుడు ఏంటి అని అంటే చాలా లాంగ్ ఫ్రాక్షనేషన్స్ ఇచ్చేవాళ్ళం. సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ తీసుకోండి, మనం 40 రేడియేషన్స్ అలా రేడియేషన్స్ కూడాను ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు దాన్ని 5 ఫ్రాక్షన్స్ కిందకి చేయడానికి కుదురుతోంది. ఎందుకు అని అంటే ఈ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎస్పెషల్లీ ఎంఆర్లినాక్ వచ్చిన తర్వాత. తర్వాత ఈ అడాప్టివ్ థెరపీస్ అనేసి చేస్తున్నాం. ఈ అడాప్టివ్ థెరపీస్లో ఏమవుతుంది అని అంటే సరౌండింగ్ స్ట్రక్చర్, ఎందుకు ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేసే వాళ్ళం అంటే సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడాను మనకు ఒకటేసారి డోస్ ఇవ్వడానికి కుదరకపోవచ్చు అనమాట, అది సపోర్ట్ చేయవు. సో దానికోసం అనేసి డైలీ కొంచెం డోస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీ మారటం ద్వారా సింపుల్గా 5 ఫ్రాక్షన్స్లో కూడా, అయితే అన్ని క్యాన్సర్స్కి అలా చేయలేము, కొన్ని క్యాన్సర్స్లో ఈవెన్ సింగిల్ ఫ్రాక్షన్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది, కొన్నిట్లో 25 ఫ్రాక్షన్స్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి, దాంట్లో 25 కంపల్సరీ చేయాల్సి వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడు 30 రేడియేషన్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ 15 రేడియేషన్స్ మాత్రమే ఇస్తున్నాం. ప్రాస్టేట్ తీసుకోండి, ఒకప్పుడు 40 కూడా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ 5 ఫ్రాక్షన్స్లో కూడా. ఇన్ ఫ్యూచర్ ఇంకా 1 or 2 ఫ్రాక్షన్స్ కూడా చేయొచ్చు అనేసి కొత్తగా స్టడీస్ చెప్తూ ఉన్నాయి. కానీ వాటికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు, కానీ 5 ఫ్రాక్షన్స్ చాలా సేఫ్గా చేసుకోవచ్చు. అయితే ఏ టెక్నాలజీ వాడతామో దాన్ని బట్టి మనము హై ఎండ్ టెక్నాలజీ, ఐ మీన్ హై ఎండ్గా ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్షన్స్లో చేయగలమా లేదా అనేది తెలుస్తుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు ఆనంద్ అండి, ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నామండి. నా ఏజ్ వచ్చేసి 48 ఇయర్స్ అండి. అది క్యాన్సర్ రాకముందుకు మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలండి? ఒకటి, మళ్ళీ షుగర్ వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ లో?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి వాళ్ళకి కూడాను డైట్ మీద చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఈ క్యాన్సర్లో ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు డైట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఈ క్యాన్సర్ పేషెంట్స్ అనే కాదు, మామూలుగా కూడాను మనందరికీ కూడాను ఆహార అలవాట్లు అనేది చాలా అంటే పద్ధతిగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకప్పుడు మన ఇళ్ళల్లో పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మల ఇళ్ళల్లో 6 గంటల తర్వాత అసలు మనకు కిచెన్ అనేది క్లోజ్ అయిపోయేది. ఆ తర్వాత ఎవరు కూడాను 6 తర్వాత ఫుడ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అర్ధరాత్రులు కూడాను పిల్లలు సినిమాలు చూస్తూ పాప్కార్న్లు ఐస్ క్రీమ్లు తినుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఇలాంటి వీటి వల్లే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతోంది. తర్వాత ఒక టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, అట్లీస్ట్ మనకు ఈవినింగ్ డిన్నర్ అనేది 6 కానీ 7 లోపల కానీ తినేస్తే చాలా బెటర్. ఆ తర్వాత ఎప్పుడు కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కాకుండా ఇంకొకటి స్మోకింగ్, వీటన్నిటికంటే కూడాను ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనందరి లైఫ్లో వచ్చింది. అదేంటి అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉంటూ ఉన్నాం, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ కానీ లేకపోతే మనలాంటి వాళ్ళం. ఇప్పుడు మనం కూడా చూడండి, లాస్ట్ 1 అవర్ నుంచి ఒకటే ప్లేస్లో కూర్చొని ఉన్నాం. సో ఇలా కంటిన్యూస్గా ఒక ప్లేస్లో కూర్చొని ఉంటే కనుక మనకు ఎప్పటికీ కూడాను ఈ బాడీలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. తర్వాత అది ఫ్యూచర్లో ఎటువంటి క్యాన్సరే కాదు, అదర్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ కూడాను దారితీసే అవకాశం ఉంటుంది. డ్యూరింగ్ క్యాన్సర్ కూడాను మనమేమి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ క్యాన్సర్ని బట్టి కొన్ని చేంజెస్ చెప్తూ ఉంటాము, దాని ప్రకారం చేసుకోవచ్చు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కృష్ణ మెడికల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. అయితే రేడియేషన్ థెరపీ తీసుకున్నాను, దాంతో ఆల్మోస్ట్ డ్రై అయింది. తర్వాత కీమోథెరపీ ఇచ్చారు, దాంతో కూడా పూర్తిగా పోయిందని మనకు రిజల్ట్ వచ్చింది.
0: ఓకే,
3: తర్వాత సిఏ బ్లడ్ టెస్ట్ చేయిస్తే దాంట్లో ఏమి చూపించలేదు, 6 వరకు చూపించింది అది.
0: ఓకే,
3: సో అది ఇన్ఫర్మేషన్.

0: వల్ల అన్నారు, అది ఒకటి. తర్వాత సెకండ్ ఒపీనియన్ పోతే డాక్టర్ గారికి ఆయన అల్ట్రాసౌండ్ చేసి బయాప్సీ తీయమని చెప్పారు. సో ఆ డాక్టర్ బయాప్సీ తీయలేదు. ఇంకో హాస్పిటల్కి వెళ్తే బయాప్సీ తీశారు, ఆ బయాప్సీలో నెగిటివ్ వచ్చింది. సో నేను సెకండ్ ఒపీనియన్ వల్ల వెయిట్ అండ్ వాచ్ గురించి వెళ్తున్నాను. సో వెయిట్ అండ్ వాచ్ లో ఇది ఇజ్ ఇట్ ఓకే?
1: అంటే ఏ క్యాన్సర్ అండి? రెక్టల్ క్యాన్సరా?
0: రెక్టల్, రెక్టల్.
1: ఎక్కడ, ఏ లొకేషన్ లో ఉంది?
0: ఇస్ అబౌట్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది ఆనల్ వాచ్.
1: రెక్టల్ క్యాన్సర్లో వెయిట్ అండ్ వాచ్ పాలసీ అనేది ఇంకా అంటే దానికి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ సర్వైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మేమందరం సర్జరీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే ఈ వెయిట్ అండ్ వాచ్లో ఎప్పుడు డిసీజ్ వస్తుందో, అది ఎప్పుడు క్యాన్సర్ కిందకి మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ తర్వాత ఇన్ ఫ్యూచర్ వస్తుందో అనేది చాలా ప్రెషర్ ఉంటుంది. మీకు 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ యానల్ వాచ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి మీకు పర్మనెంట్ కొలాస్టమీ అనేది అవసరం పడదు. ఇది చాలా సింపుల్ సర్జరీ అయిపోతుంది, జస్ట్ ఆపరేట్ చేసి తీసేస్తారు. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే సర్జరీ చేయించుకుంటేనే బెటర్ ఉంటుంది. వెయిట్ అండ్ వాచ్ కూడా, వెయిట్ అండ్ వాచ్ కూడా ఒక ఆప్షనే, కానీ దానికి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎవ్రీ 3 మంత్స్ వెళ్ళాలి, కొలనోస్కోపీస్ చేయాలి, బయాప్సిస్ చేయాలి, ఈ అంత రెగ్యులర్గా అది లైఫ్ టైం చేయించుకుంటూ ఉండాలి. ఈ లోపల మధ్యలో ఎప్పుడన్నా తిరగబడినా కానీ మళ్ళీ మనం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
2: చాలా చక్కగా క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి మా శ్రోతలు వివరించారు. అలాగే మా శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా డీటెయిల్గా ఆన్సర్ చేశారు డాక్టర్ సునీత గారు. నమస్తే అండి, మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు చిత్రసీమ, తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అల్లుడా మజాక ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కోటి.

కార్యక్రమంలో తర్వాతి పాట అదుర్స్. ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

కార్యక్రమంలో తర్వాతి పాట ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం కోసం కుమార్ సాను, కౌసల్య పాడిన సాహితీ గీతం, సంగీతం చక్రి.

కార్యక్రమంలో తర్వాతి పాట వెంకీ ఈ చిత్రం కోసం శ్రీరామ్ మాలతి పాడిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

కార్యక్రమంలో తర్వాతి పాట ఘర్షణ. ఈ చిత్రం కోసం కేకే సుచిత్ర పాడిన కులశేఖర్ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

ఆనందం ఈ చిత్రం కోసం. మల్లికార్జున్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాతి పాట అపరిచితుడు. ఈ చిత్రం కోసం టిప్పు నకుల్ జీవి ప్రకాష్ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర పాడిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో తర్వాతి పాట. నాన్నకు ప్రేమతో ఈ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో షర్మిలతో కలిసి పాడిన పాట, గీత రచన భాస్కర భట్ల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట పుష్ప 2. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: Zo.
1: చిత్రసీమ విన్నారు కదా? మరిన్ని తెలుగు చిత్రగీతాలని ఇదే రాత్రి 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 వస్తుంది. ఆంగ్లంలో వార్తలు మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: She will next face Nozomi Okuhara of Japan tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6 గంటల 10 నిమిషాలు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. సైదాబాద్ స్కూల్ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చట్ట ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆషాఢ గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ శ్రీశ్రీశ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో పోతురాజుల విన్యాసాలు, కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. మంత్రులు అధికారిక ఉత్సవ పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు ఆలయ కమిటీకి 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. ఈ సందర్భంగా టేక్ పాయింట్ వద్ద గోదావరి నది ఇన్ఫ్లోను, ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు మ్యాప్ను నిశితంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టులో నీటి లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, విద్యార్థి ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు వర్గాల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, వైఎస్ఆర్ తరహా ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. మేడారం మహాజాతర అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు ఇతర అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రోడ్ల విస్తరణ, క్యూలైన్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య పనులను త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని వన మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. జింద్ సోనిపట్ మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 10 కోచ్ల 3200 హెచ్పి రైలు స్వచ్ఛ ఇంధన రవాణాలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థిని హోంవర్క్గా వేరే మత గ్రంథాలను చదవాలని, రాయాలని పాఠశాల యాజమాన్యం బలవంతం చేసిందనే ఆరోపణలపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న వయసులోనే పిల్లలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర

0: విచారణ జరపాలని, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 7180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉన్నప్పటికీ బొగ్గు నిర్వహణ లోపం, ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి 44% పడిపోయిందని అన్నారు. ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరుగుతున్నాయని, సింగరేణి నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు విద్యుత్తు, సాగునీరు అందించడంలో అన్యాయం చేస్తున్నారని అన్నారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరాను అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: రైతు భరోసా 9 రోజులు 9,000 కోట్లు 10వ తారీఖు లోపల మన రైతులకు ఇచ్చి రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భం, రైతు పండించినటువంటి పంటలను మనం మద్దతు కొనుగోలు చేయడంతో పాటు 48 గంటలను వారి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి సందర్భం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న సందర్భం మీరు చూసారు.
0: ఎస్సీ ఎస్టీ కేసులను 30 రోజుల్లో పరిష్కరించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి హాజరై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు అందుతున్న నష్టపరిహారం, పునరావాస చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నా నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీరు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటల విస్తరణకు అందించే రాయితీని జిల్లాలోని ఆసక్తిగల రైతులు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాల వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని జనగామ జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి అంబికా సోని ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉద్యానవన రంగం అభివృద్ధికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సన్నద్దం చేయడానికి ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈరోజు నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరేలా పనిచేస్తోందని అన్నారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత, వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్దికి ప్రోత్సాహం అందిస్తూ మహిళలను స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా మాతా శిశు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్దికి, సమాజ ప్రగతికి దోహదపడుతుందని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన టీజీఈ ఏపీసెట్ 2026 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతాయి. ఎల్లుండి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 18-19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 22 నాటికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి విడతలో భర్తీ కాని 19,325 సీట్లతో కలిపి 27,487 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మ

0: వారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పూలవేణి మధువనమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ఇక రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 7:00 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో క్యాచ్ ద రెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టండి. ఈ అంశంపై హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అమలవుతున్న అవగాహన కార్యక్రమంపై పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ మోతి చిరంజీవి. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ ఉంటుంది. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:00 News8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 9:00 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:00 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఫిజియోథెరపీ చికిత్స అవగాహన, ఈ అంశంపై ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ టి శివరామకృష్ణ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఇక రేపు ఉదయం 8:00 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈ పూట మరియు రేపు మొదటి భాగంలో ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142.

0: 91 982 91 642.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25. ఇప్పుడు సమాచార దర్శిని.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్లా సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర,

0: CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: సమాచార దర్శనం విన్నారు కదా. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పోలవేని మధువనమ్మ బృందం పాడిన కోలాటం పాటలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

అమ్మ. గుండారం నువ్వోతనంటే రాజగంగన్న, నా సేవుల గున్నాలే ఇస్తూ రాజగంగన్న. గుండారం

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: మీరింతవరకు శ్రీ పోలవేని మధువనమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు కదా. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డీఈఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 24 డీఈఓ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ టీజీపీఎస్

0: cgovin అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 1. ఈ విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఏఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 20 జూలై 2028. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 148 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గరిష్టంగా అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 50 ఖాళీలను, అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 ఖాళీలను, జనరల్ విభాగంలో 30 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను, ఇక మిగతావి అకౌంట్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, మార్కెటింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని, ఇక జనరల్ విభాగంలో 1 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. మొత్తంగా 148 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ లేదా సిఎంఏ ఏదైనా డిగ్రీ, ఇంకా బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cotcorp.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 24 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి. మొత్తం 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 21 జూలై 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు మరికొద్దిసేపట్లో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత

అంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకు ఇచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయ నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడకం మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహాండి, బిజే, చేరా, పహాండ్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల 3 భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు

0: ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజల ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో క్యాచ్ ద రెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టండి, ఈ అంశంపై హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అమలవుతున్న అవగాహన కార్యక్రమంపై పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమూత చిరంజీవి. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు వినండి క్యాచ్ ద రెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టండి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అమలవుతున్న అవగాహన కార్యక్రమంపై పరిచయాలతో కూర్చిన కార్యక్రమం.
6: వర్షపు నీరు వృధా కాకుండా అది పడే ప్రదేశంలో సేకరించి భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవడం క్యాచ్ ద రెయిన్, సేవ్ ఎవ్రీ డ్రాప్. వర్షం ఎక్కడ పడితే అక్కడే, ఎప్పుడు పడితే అప్పుడే నీటిని ఒడిసిపట్టండి అనేటువంటి ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పునరుద్ధరించడం, నీటి కొరతను తగ్గించడం, ప్రతి ఇల్లు, గ్రామము, పట్టణం నీటి సంరక్షణలో భాగస్వామి కావడం, వర్షాకాలంలో పడే ప్రతి నీటి చుక్కను ఉపయోగకరంగా మార్చడమే ఈ క్యాచ్ ద రెయిన్, సేవ్ ఎవ్రీ డ్రాప్ ముఖ్య ఉద్దేశం. జులై 4వ తేదీ నుండి ఆగస్టు 4 వరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జులై 4వ తేదీన ప్రారంభించారు. క్యాచ్ ది రెయిన్ అనేది వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
7: నీరు లేక గతం లోపల పూర్వకాలం సంవత్సరాలకు కరువు వచ్చి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉండే. గతంలో 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాలం కాకపోయినప్పటికీ తట్టుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. 5 సంవత్సరాల కాలం కాలం కాకపోయినా, 7 సంవత్సరాల కాలం కాలం కాకపోయినా భూగర్భ జలాలు అనేటువంటివి పోకుండా ఉండేటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల కేవలం 1 సంవత్సరం కాలం కాకపోయినా కూడా భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడగంటి ఆ నీళ్లు లేక అటు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భూగర్భ జలాలు కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రత్యేకమైనటువంటి చొరవతోటి క్యాచ్ ద రెయిన్, సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటి పేరుతోటి ఇంకుడు గుంతలను నిర్మించుకొని పడ్డటువంటి ప్రతి వర్షపు చుక్కను సద్వినియోగపరచుకొని భూగర్భ జలాలను పెంచుకునేందుకోసం వర్షపు నీటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును కూడా వృధా కాకుండా చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించుకొని అటు సాగునీటికి కావచ్చు ఇటు తాగునీటికి కావచ్చు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో క్యాచ్ ద రెయిన్, సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ముందు చూపు ఉన్నటువంటి నేత. ఆయన ఇంత ముందు చూపుతోటి భవిష్యత్తు లోపల ఈ వనరులు అనేటువంటివి అన్నీ కూడా సహజ వనరుల్లో భాగమైనటువంటి నీరు అనేటువంటిది భూగర్భ జలాలు అడగంటిపోయి భవిష్యత్తు లోపల తాగునీటికి కూడా అల్లాడేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశం.

0: తోటే ఈ నీటిని సేవ్ చేసేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం లోపల అందరం భాగస్వాములు కావాలి, ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత లక్ష్యంగా ముందుకు సాగినప్పుడే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. అప్పుడే భూగర్భ జలాలు అనేటువంటివి పెరిగి నీటికి ఇబ్బంది పడేటువంటి, నీటికి కటకట అనేటువంటి పరిస్థితి లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామస్తులను, ప్రతి హౌజ్ హోల్డర్ను, తర్వాత అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చైతన్యం చేసి వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేసినప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం.
1: అంటే ముఖ్యంగా మనకు వర్షపు నీరు అనేటువంటిది, దాన్ని మనం వృధా చేసుకోకూడదు, వర్షపు నీటిని సంరక్షించుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చేపడుతున్నారు. అదేవిధంగా మీ గ్రామంలో కూడా ఇంకుడు గుంతలను కూడా కట్టించడం కూడా జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, మీరు ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు మీ గ్రామంలో చేపడుతున్నారు?
0: నీటిని సంరక్షించేటువంటి ఉద్దేశంతో ఇంకుడు గుంతలను ప్రోత్సహించేందుకోసం ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంత ప్రజల యొక్క లక్ష్యంగా పెట్టుకొని, వాళ్ళ యొక్క బాధ్యతగా భావించుకొని ఇంకుడు గుంత నిర్మాణం చేసుకునేలాగా ప్రజలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ ప్రజలను, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇంకుడు గుంత కోసం వారు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణం కోసం 6,000 రూపాయల చొప్పున ఈజీఎస్ కింద ప్రభుత్వం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మెటీరియల్కు సంబంధించినటువంటి అమౌంట్ కూడా 6,000లో కలిసి వస్తుంది. కాబట్టి పని చేసుకున్నందుకు, మెటీరియల్ వాడుకొని ఇంకుడు గుంత నిర్మించుకున్నందుకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఆ నిధులతోటి ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ నిర్మించుకున్నట్లయితే తాగునీటికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా డ్రైనేజీ సమస్య అనేటువంటిది కూడా లేకుండా పోతుంది. డ్రైనేజీ పరమైనటువంటి ఇటు ఇంకుడు గుంతలు కనుక ప్రతి ఇంటికి ఆ ఇంకుడు గుంతను కనుక నిర్మించుకున్నట్లయితే వర్షపు నీరు కురిసినటువంటి ప్రతి వర్షపు చుక్క అంతా కూడా ఇంకుడు గుంతల్లోకి చేరి భూమిలోకి చేరిపోయి భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకుడు గుంతలు కూడా సామాజిక పరమైనటువంటి ఇంకుడు గుంతలు, అంటే కమ్యూనిటీ సోప్ ఫీడ్స్, దాంతో పాటుగా ఇండివిజువల్ సోప్ ఫీడ్స్ అనేటువంటి వాటిని కూడా నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడైతే వరద నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ కమ్యూనిటీ సోప్ ఫీడ్స్ నిర్మాణం అనేటువంటి చేస్తున్నాం. ఇప్పటికే కమలాపూర్ గ్రామానికి సంబంధించి ప్రధానంగా వరద వచ్చేటువంటి ప్రదేశం లోపల 2 సోప్ ఫీడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. దాంతో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతను నిర్మించేందుకోసం ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి సోప్ ఫీట్ల నిర్మాణానికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. దీన్ని మా గౌరవ పాలక మండలి సభ్యుల యొక్క సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లోపల ప్రతి వార్డ్ మెంబర్ ను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సహకారం తీసుకుని ప్రతి వార్డ్ లోపల ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలాగా అందరినీ కూడా చైతన్యం చేసి గ్రామంలో పూర్తి స్థాయి లోపల ఇంకుడు గుంతల నిర్మాణం చేసి భూగర్భ జలాలు పెంచేందుకోసం కమలాపూర్ గ్రామం నుంచి బాధ్యత తీసుకుంటాం మేము.
2: వర్షపు నీటిని ఒడిసి పట్టి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల అధిక వినియోగం వంటి కారణాల వల్ల నీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని వృధా కాకుండా సేకరించి వినియోగించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్యాచ్ ది రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. వర్షాకాలంలో పడే నీటిలో ఎక్కువ భాగం కాలువలు, వాగులు, నదుల ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. ఈ నీటిని సేకరించి భూమిలోకి ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. భవిష్యత్తులో తాగునీటి, సాగునీటి సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు. అందుకే ప్రతి ఇంటిలో, ప్రతి కార్యాలయంలో, ప్రతి విద్యా సంస్థలో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమం పిలుపునిస్తుంది. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా నిల్వ ట్యాంకులకు మళ్లించవచ్చు. ప్రత్యేక రీఛార్జ్ గుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకించవచ్చు. అలాగే చెరువులు, కుంటలు, కాలువలు, చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని సంరక్షించవచ్చు. భూగర్భ జలాలపై ఆధారపడే ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. బోర్లు ఎండిపోవడం, వేసవిలో తాగునీటి సమస్యలు ఏర్పడడం వంటి పరిస్థితులను అధిగమించాలంటే వర్షపు నీటి సంరక్షణ అత్యంత అవసరం.
0: ఆకాశవాణి ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భూగర్భ జలాలను పెంపొందించే ఉద్దేశంతో చేపట్టినటువంటి క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంత నిర్మించుకునేవడం లక్ష్యంగా పెట్టుకొని ప్రజలు దీన్ని ఒక బాధ్యతగా భావించి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంత గనక నిర్మాణం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో నీటికి సంబంధించినటువంటి కరువు అనేటువంటి పదం రాకుండా పోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఇంటింట ఇంకుడు గుంత నిర్మాణం చేసుకోవాలని కోరుతున్నాం.
2: ఈ పథకంలో ప్రోత్సహించేటువంటి చర్యల విషయానికొస్తే రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటి

0: ని పైపుల ద్వారా ట్యాంకులో నిల్వ చేయడం లేదా భూమిలోకి ఇంకించడం వంటివి. అదేవిధంగా రీఛార్జ్ ఫిట్స్, వర్షపు నీరు భూగర్భంలోకి చేరేలా గుంతలు ఏర్పాటు చేయడం, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసుకోవడం, చిన్న వాగుల్లో నీటిని నిల్వ చేసే నిర్మాణాలు చేపట్టడం, చెరువుల యొక్క పునరుద్ధరణ, చెరువులు కుంటలు శుభ్రపరిచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, సోక్ ఫిట్స్ ఇళ్ల వద్ద నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేసుకోవడం, ఇవి చర్యలు తీసుకోవాలి. ఇక ప్రజలు చేయాల్సినటువంటి విషయానికి వస్తే, ఇంటి పైకప్పు నుండి వచ్చే వర్షపు నీటిని సేకరించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే ఉన్నటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను శుభ్రపరిచి పనిచేసేలా చూసుకోవాలి. చెరువులు కుంటలు కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షపు నీరు రోడ్లపై వృధా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలలు, యువత నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి ఇంటిపై కప్పు వర్షపు నీటిని సేకరించాలి. ప్రతి పౌరుడు నీటిని ఆదా చేయాలి. ఈ రోజు వర్షపు నీటిని కాపాడితే రేపటి జీవనానికి నీటి భద్రత కలుగుతుంది. ముఖ్యంగా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంటి పైకప్పు పై పడే వర్షపు నీటిని నిల్వ చేయడం ఎలా, అదేవిధంగా ఇతర విషయాల గురించి మనకు తెలియపరుస్తున్నారు కమలాపూర్ మండల అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారు. వారేమంటున్నారో వారి మాటల్లో విందాం.
1: కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటి దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా అవగాహన కల్పించడం అనేటువంటి జరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి గాను కమలాపూర్ మండలంలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి ఎన్ రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా చెప్పండి సార్, ఈ క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటి దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు?
2: దీని యొక్క ప్రధాన ఉద్దేశము, మనకు ఎలినో ప్రభావంతో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినాయి. వీటికి సంబంధించి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా వ్యక్తిగతం నుంచి సామాజికం వరకు ప్రతి ఒక్కరు కూడా భూగర్భ జలాలు పెంచే కార్యక్రమంలో చేయుత చేయాలి. దీనికి గాను మేము ప్రతి ఇంటి యజమానికి వారు ఉపయోగించున్నటువంటి వేస్ట్ వాటర్ను భూమి లోపలికి ఇంకించడానికి గాను మ్యాజిక్ సోక్ పిట్స్ అని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి సుమారుగా 2000 వరకు కమలాపూర్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది.
1: మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ విధంగా ఉంటే, అసలు ఇది ఏ పథకం కిందికి వస్తుంది? మరి ఏ పథకంలో భాగంగా దీన్ని అవగాహన కల్పించడం కానీ దీన్ని విస్తృతపరచడం కానీ చేయడం అనేటువంటిది జరుగుతుందంటారు?
2: గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగింది. దీనికి గాను గతంలో 4,350 రూపాయలు ఫ్రీ సబ్సిడీతోని నిర్మించడం జరిగింది. ఇప్పుడు విబీజీ రామ్జీ పథకం కింద దాని రేట్ పెంచేసి సుమారుగా 6,200 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఈ మ్యాజిక్ సోక్ పిట్ను ప్రతి ఇంటిలో పాటు నిర్మించడం జరుగుతుంది. వారి రూఫ్ వాటర్ కూడా అందులోకి ఇంకే విధంగా సుమారుగా ఒక ఇంకుడు గుంత లోపల 4 వాటర్ ట్యాంకర్ల నీళ్లు ఇంకే విధంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఇంటి మీదైతే వర్షాధారంతో పడ్డ నీళ్లు కానీ, వాళ్ళు నిత్యావసరాలకు ఉపయోగించే నీరు కానీ, అవన్నీ కూడా ఆ ఇంకుడు గుంత లోపలికి వెళ్ళి శుద్ధి చేయబడి భూగర్భంలోపలికి కలిసే విధంగా ఈ నిర్మాణం చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరము ప్రతి ఇంటికి ఉండే విధంగా ప్రయత్నం ఒక 4,000 ఇంకుడు గుంతలకు మేము ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.
1: మరి ఈ విధంగా మీరు సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు జీరామ్జీ బిల్లులో వివిధ రకాలుగా కూడా భూగర్భ జలాలను పెంచేటువంటి దాన్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఏ రకంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది? ఏ విధంగా లబ్ధిదారులకు మీరు చేయుతను అందించడం అనేటువంటి జరుగుతుంది?
2: ఈ విబీజీ రామ్జీ పథకంలో క్యాచ్ ద రెయిన్ కి సంబంధించి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి పలు రకాలుగా ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రతి సంస్థ లోపల వాటి భవనాల పైన వాటి ఆవరణలో పడిన వర్షాన్ని కూడా ఇంకించుకోవడానికి గాని కమ్యూనిటీ సోక్ పిట్ అనే నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. అదే విధంగా భూగర్భ జలాలు అడుగంటుతున్న సమయంలో బోర్లలో కూడా వాటర్ ఇంకిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ బోర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ అని సుమారుగా ఒక స్ట్రక్చర్ కి 25,000 రూపాయలు, గతంలో ప్రభుత్వ సంస్థల్లో ఉన్న బోర్వెల్ కు మాత్రమే చేసేవారు. ఈ విబీజీ రామ్జీ పథకం వచ్చిన తర్వాత వ్యక్తిగత బోర్లకు కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ 25,000 రూపాయల పూర్తి సబ్సిడీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతులకు సంబంధించి వారి యొక్క పొలంలో గాని చేనులలో గాని వర్షపు నీరు ఏ మూలకైతే పోతుందో ఆ మూలలో పంటకుంట ఫామ్ ఫండ్ నిర్మాణము 100% సబ్సిడీతోని మన ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. వీటిని కూడా ప్రతి రైతు వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ శాఖతోను కూడా మమేకమై చేయడం అనేది జరుగుతుంది.

0: దీంతో పాటు రెవెన్యూ శాఖతోని మమేకమై ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే వాటిలో కూడా పర్క్లేషన్ ట్యాంకు నిర్మాణం వీబీజీ రామ్జీ కూలీలతోని తవ్వించి ఆ గ్రామ అవసరాలు తీర్చే విధంగా ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతున్నది.
1: వివిధ రకాలుగా చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో వ్యక్తులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకుడు గుంతలు ఇంట్లో తీర్చుకోవడానికి గాను లేదా గ్రామానికి ఎక్కడైతే వేస్ట్ వాటర్ పోతున్నాయో అక్కడ నిర్మించడానికి గాను దాన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, దానికి ఏ విధంగా ప్లాన్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు?
0: మేము గతంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా ఇంకుడు గుంతల సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలలో నీటికి సంబంధించిన ఇంకుడు గుంతలు కానీ, తర్వాత మ్యాజిక్ సోక్ పిట్స్ కానీ, డ్రైనేజీ చివర ఎండింగు సోక్ పిట్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలలో సోక్ పిట్స్ కానీ, రైతులకు సంబంధించిన ఫామ్ ఫండ్ల నిర్మాణాలు కానీ, వీటన్నిటికి కూడా గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ అవసరాలు ఎవరికైతే ఇంకుడు గుంతలు కావాలా, ఇంకుడు ఫామ్ ఫండ్స్ కావాలా, వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకుని పేరు నమోదు చేసుకుంటే వారందరికి కూడా

0: మ్యాజిక్ సోక్ పిట్స్ కానీ, డ్రైనేజ్ చివర ఎండింగు సోక్ పిట్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలలో సోక్ పిట్స్ కానీ, రైతులకు సంబంధించిన ఫామ్ ఫండ్ల నిర్మాణాలు కానీ, వీటన్నిటికి కూడా గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ అవసరాలు ఎవరికైతే ఇంకుడు గుంతలు కావాలా, ఇంకుడు ఫామ్ ఫండ్స్ కావాలా, వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకుని పేరు నమోదు చేసుకుంటే వారందరికి కూడా మనము ఈ వీబీజీ రామ్జీ పథకంలో అంచనాలు తయారు చేసి కలెక్టర్ గారి ద్వారా పరిపాలన మంజూరి పొంది వారికి మేము మా ఉపాధి హామీ సిబ్బందితోని మార్కౌట్ ఇప్పించి వాటిని గ్రౌండింగ్ చేయడానికి పూర్తి సహకారాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామ సర్పంచ్ కు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బంది అందరికి కూడా జిల్లా స్థాయిలో కూడా వీటికి సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ శిక్షణ కార్యక్రమాలలో నేర్చుకున్న అంశాలన్నీ కూడా ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ విషయాలు వెళ్లే విధంగా చేయడం జరుగుతున్నది.
1: గ్రామంలో కనుక చూసినట్లయితే ఇంటి పైకప్పు నుంచి పడేటువంటి వేస్ట్ వాటర్, అంటే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని అంటారు, మరి దాన్ని కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: మామూలుగా వీబీజీ రామ్జీ పథకంలో ప్రభుత్వ సంస్థలకు మాత్రమే రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటదండి. కానీ వ్యక్తిగత ఇండ్లకు మాత్రం ఖచ్చితంగా ఈ ఇంకుడు గుంత మాత్రమే మ్యాజిక్ సోక్పిట్ అంటాం. ఇది కూడా వారి భవనముల పైన, వారి ఇండ్ల పైన పడ్డ నీళ్లు అన్ని, తదేవిధంగా వాళ్ళ సొంత అవసరాలకు, నిత్యావసరాలకు వాడిన నీళ్లన్నీ కూడా ఒక ఛాంబర్ ద్వారా ఈ ఇంకుడు గుంతలకు పోయే విధంగా సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది మ్యాజిక్ సోక్ పిట్ ద్వారా మాత్రమే గృహ అవసరాలకు చేయడం జరుగుతుంది. అదే ప్రభుత్వ సంస్థలకు మాత్రం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనే ప్రత్యేక నిర్మాణం, కమ్యూనిటీ ఇంకుడు గుంత మాదిరిగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది.
1: కమలాపూర్ మండల రైతులకు కానీ, లేదా ఇప్పుడు మన భారతదేశంలో చేపట్టినటువంటి ఈ క్యాంపెయిన్ అనేటువంటిది నడుస్తా ఉంది, అంటే వారికి మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు?
0: ఇప్పుడు మనం గతంలో వాటర్ ఫ్రీగా దొరికేది, ఇప్పుడు మనం వాటర్ బాటిల్లో కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అదే భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా మనము నీరు అందించి భవిష్యత్ తరాల వాళ్ళు కూడా మంచిగా నివసించాలంటే, మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత గాని, మహిళ గాని, అదేవిధంగా గ్రామ పెద్దలు గాని, గ్రామ ప్రజలు గాని, ప్రజాప్రతినిధులు గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి నీటి చుక్కను వృధా కానియకుండా భూగర్భ జలంలో పోయే విధంగా చేయడానికి సహకరిస్తే భవిష్యత్ తరాలు మంచిగా ఉంటాయనేది నా యొక్క ఉద్దేశం.
2: క్యాచ్ ది రెయిన్ పథకము వర్షపు నీటిని వృధా కాకుండా అది పడే ప్రదేశంలో సేకరించి భూగర్భ జలాలను పెంచే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం కమలాపూర్ మండలంలో ఏ విధంగా అమలవుతుంది, ఎంతమంది ఈ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి విషయాలను గురించి మనకు వివరిస్తున్నారు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు.
1: కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, అదేవిధంగా గ్రామంలో కూడా ఎన్ని ఇంకుడు గుంతలు అనేటువంటివి నిర్మించడం అనేటువంటిది జరిగింది?
3: నమస్కారం అండి. గ్రామంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాచ్ ద రెయిన్ సేవ్ ద ఎవరీ డ్రాప్ ప్రోగ్రామ్ లో భాగంగా గ్రామ పంచాయతీ కమలాపూర్ లో కూడా వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనికోసం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరి సహకారంతో మరియు ప్రజల సహకారంతో ఒక ప్రణాళికను తయారు చేయడం జరుగుతున్నది. ఎవరెవరికైతే ఇంకుడు గుంతలు లేవో గ్రామంలో వారిని ఐడెంటిఫై చేసి వారికి శాంక్షన్ ఇప్పించి ఇంకుడు గుంతలు కట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు కూడా గ్రామంలో కొంతవరకు ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది, వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా గ్రామంలో వర్షపు నీరు ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉందో, వర్షం నీరు రోడ్లపై వస్తున్నదో, అలాంటి చోట్ల కూడా కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా అలాంటి ప్రదేశాలు ఉన్నట్లయితే గుర్తించి ఆ ప్రదేశాల్లో కూడా కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మాణం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాము.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు దీనికి నిర్మాణం చేపట్టినప్పుడు బడ్జెట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దఫదఫాలుగా ఇస్తారా, ఒకేలాగిస్తారా, దేనికి ఎంత కేటాయించడం జరిగింది, దాన్ని మన లబ్ధిదారులు అంటే ఇంకుడు గుంతలు తవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు?
3: ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుందాం అనుకుంటే ఇండివిజువల్ సోక్ పిట్ అయితే ప్రభుత్వం మనకు 6,000 రూపాయల వరకు ఇస్తుందండి. అందులో 4,800 వరకు మెటీరియల్ పేమెంట్, 1,200 రూపాయల వరకు మనకు లేబర్ పేమెంట్ ఇస్తారండి. అది ఇండివిజువల్ బెనిఫిషియరీకి చేరుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం చేపట్టినట్లయితే దానికి ఒక 16,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి, అది ప్రభుత్వమే ఇస్తుందండి. అది ఎవరైనా ఒక కాంట్రాక్టర్ లేదా గ్రామ పంచాయతీ ఎవరైనా చేస్తే దాని తర్వాత దానికి వాళ్ళకి పేమెంట్ వస్తుందండి. అది గతంలో ఇంకుడు గుంతలను దాదాపు ఒక గ్రామంలో ఒక 500 వరకు నిర్మాణం చేయడం జరిగింది. మరియు ఇప్పుడు పాలక మండలి పీరియడ్లో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్పంచ్ గారు, పాలక మండలి అందరి సభ్యులందరూ కలిసి ఒక ప్లానింగ్ ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రణాళిక ఆధారంగా ఖచ్చితంగా గ్రామంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత నిర్మించే విధంగా కృషి చేస్తామని కోరుకోవడం జరుగుతుంది.

0: నీటి సంరక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకం. ఇంట్లో నీటిని వృధా చేయకుండా వినియోగించడం, లీకేజీలను వెంటనే సరిచేయడం, వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పుకు దోహదపడతాయి. పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని పలు రకాలుగా కుటుంబానికి, సమాజానికి ప్రయోజనం అంటున్నారు లబ్ధిదారుడు. వారేమంటున్నారో వారి మాటల్లోనే విందాం.
1: పేరు పుల్ల రమేష్, మాది కమలాపూరు గ్రామము. అయితే ఈ ఉపాధి హామీ ద్వారా వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇంకుడు గుంత మాకు ఎంతగానో చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నది. మేము గృహ అవసరాలకు వాడుకునే నీరు కానీ, తర్వాత వర్షపు నీరు కానీ అన్ని అందులోకి వెళ్ళి ఇంటి చుట్టూ దోమలు కానీ ఈగలు కానీ ఎలాంటిది లేకుండా చాలా శుభ్రంగా ఉన్నది. మేము ఈ ఇంకుడు గుంత వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంకుడు గుంతను తీసుకొని మరి వారు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ఉన్నాము. ఇంకుడు గుంత వారు మనకు మేము ముందు డబ్బులు పెట్టి దాన్ని పూర్తి ఫినిషింగ్ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి మాకు ఉపాధి హామీ నుంచి 6,000 రూపాయలు వారు మాకు తిరిగి చెల్లించారు. దానితో మేము దాన్ని శుభ్రంగా నిర్మించాం. అన్ని ఆ వాటర్ అంతా కూడా ఎక్కడ ఒక బొట్టు బయట కనబడకుండా అంతా ఇంకుడు గుంతలోనికి వెళ్ళి మాకు చాలా నీట్ గా కనబడుతూ ఉన్నది. లోపలికి 6 ఫీట్ల లోతు, తర్వాత 4 ఫీట్ల వెడల్పుతోని తవ్వి కంకర అవన్నీ చుట్టూ వేసి దాన్ని ఒక గోళం లాంటిది రంధ్రాలు చేసి దాంట్లో దించి ఆ నీరు అంతా కూడా స్లోగా భూమిలోనికి ఇనికేటట్టుగా వారు ప్లాన్ ఇచ్చారు. వారు ఫీల్డ్ ఎస్టేట్ వాళ్ళు కూడా, వాళ్ళు ఉపాధి హామీ నుంచి వాళ్ళందరూ వచ్చి మాకు ఇన్స్ట్రక్షన్ సూచనలు చేసి వారి కొలతల ప్రకారమే మేము దాన్ని పూర్తి చేయడం జరిగింది.
0: నీరు ఉంటేనే జీవం ఉంటుంది. వర్షపు నీటిని ఒడిసిపట్టడం అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, భావితరాలకు మనం అందించే అమూల్యమైన కానుక కూడా. క్యాచ్ ది రెయిన్ పథకం సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి పౌరుడికి చేరవేసి ప్రతి వర్షపు చుక్కను సద్వినియోగం చేసుకుందాం. నీటిని కాపాడుకుందాం, భవిష్యత్తును భద్రపరచుకుందాం. ప్రతి వర్షపు చుక్క అమూల్యమైనది. దాన్ని వృధా చేయకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచి రానున్న తరాలకు నీటి భద్రత కల్పిద్దాం. నీటిని కాపాడితే జీవితాన్ని కాపాడినట్టే.
2: మీరింతవరకు క్యాచ్ ద రెయిన్ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టండి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అమలవుతున్న అవగాహన కార్యక్రమంపై పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు కదా. సమర్పణ మూట చిరంజీవి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 వస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో

0: అంటూ తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు, ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
1: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
0: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
1: బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు, అంటే CMPOలు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPOలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
0: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది PCMA 2006 ప్రకారం, ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
1: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము, అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు, అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే, బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కాని, కాజీలు కాని, రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరై ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
0: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
1: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని, లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతున్నాయండి.
0: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదు

0: ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
1: జిల్లా స్థాయిలో నుండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పీసీఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ CMPO ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే FIR నమోదు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా FIR నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో CDPOలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి CMPOలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
0: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
1: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
0: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
1: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా, ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
0: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
1: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్లు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకుని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద FIR నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకుంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు. లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు కానీ రోజు ఫాలోప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
0: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
1: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా

0: మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి, దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే, తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు మనోరంజని. శ్రోతలు లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా వర్షం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట దళపతి. ఈ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కేశవాపూర్ గ్రామం నుండి భువనగిరి శంకర్, భాగ్య, సమత, పరశురాములు, రేణుక, మమత, సాంబరాజు, గణేష్, అనన్య వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాతి పాట మన్మధుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ ఉప్పల్ నుండి సిరిగే పవన్ కళ్యాణ్, గండ్ర హర్షిత్, ఉదయ్ భాస్కర్, వెంకటేష్, పింకీ, వసుంధర, గాయత్రి వీరందరి కోసం ఈ పాట.
1: Savage.

0: రే వద్దురా సోదరా, అరి పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.
1: వద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాళ్ళకం దేనికంటే తను దేవిదాసు కావాలి.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్ర తినకుండా వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది ఆది కాదురా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెట్స్ పై లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట సీతయ్య. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణన్ చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం మొండ్రై గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, అనుమల ఆదిరెడ్డి, పుష్ప, అనుమల సంతోష్, సుమలత, పొన్నాల ప్రతాప్, లక్ష్మీదేవి. వీరందరి కోసం ఈ పాట.
2: ఓపి

కార్యక్రమంలో తర్వాతి పాట పెద్దరాయుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నెక్కొండ హనుమాన్ బజార్ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన, శ్రీధర్, సౌమ్య, శారద, ప్రవీణ్, భరత్ వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజనీ కార్యక్రమంలో తర్వాతి పాట ఒక్కడు. ఈ చిత్రం కోసం హరిహరన్, శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాట

0: సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారేడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం నడకలో హుందాతనం.
1: మనోరంజనీ కార్యక్రమంలో తర్వాతి పాట ఒక్కడు ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణి శర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బాలాజీనగర్ నుండి మౌనిక, లక్ష్మీప్రియ, సాయి కిరణ్, శివాంశి. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ నుండి ముకుందాచారి, అనంతలక్ష్మి, దివ్యశ్రీ, మహేష్, శ్రావణి, అశ్విన్, ఆర్యన్, రుత్విక, వీరందరి కోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: కార్యక్రమంలో తర్వాతి పాట ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం కోసం సెంథిల్ రిహిత పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం రాధన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బేగంపేట నుండి హిమబిందు, వెంకటేష్, రాకేష్, చైతన్య, భాగ్యశ్రీ, సుశీల, హిమజ వీరందరి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాతి పాట గోదావరి. ఈ చిత్రం కోసం సునీత బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ ఎక్సైజ్ కాలనీ నుండి బలరామకృష్ణ, లక్ష్మి, అభిరామ్, ధృతిశ్రీ, షాన్వి, కృతిక, తేజస్వి, చంద్రారెడ్డి వీరందరి కోసం ఈ పాట.
1: ఏంటో నీకు

కార్యక్రమంలో చివరిగా పౌర్ణమి ఈ చిత్రం కోసం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి, అయ్యప్పపల్లి నుండి గడ్డం రమేష్, పూర్ణిమ, మహేష్, భూపతి, ఆరాధ్య, లయ, మాధురి, రమేష్, షైనీ, వనిష్క, బ్యూటీ, అజయ్, సంధ్య వీరందరి కోసం ఈ పాట.

0: వ్యోమకేశను హిమగిరి మరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన.
1: మీరు వింటున్న ఆ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. ఆంగ్లంలో వార్తలు మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు ఎస్ జానకి గారి గాత్రం విన్నారు కదా. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. ముందుగా కలిసి ఉంటే కలదు సుఖం, ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాతి పాట స్వయంవరం. ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం.

సీతామాలక్ష్మి, క్షమించాలి, ధర్మదాత ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల టిఆర్ జయదేవ్ పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

దత్తపుత్రుడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

గూఢచారి 116 ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

కార్యక్రమంలో తర్వాతి పాట జరిగిన కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఘంటసాల.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట ధనమ్మా దైవమా. ఈ చిత్రం కోసం పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు అమరి. నమస్తే. జై హింద్.